మరొకసారి క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ వందనాలండి. ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుని పోతున్నటువంటి అంశము ఈరోజు పరుల సేవకునికి తీర్పు తీర్చకుని అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకుందాము. పరుణ సేవకునికి తీర్పు తీర్చకూడదు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ విషయాన్ని బట్టి మనము ఈరోజు చక్కని పాఠాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. బైబిల్ గ్రంథంలో ఈ విషయం ఎక్కడెక్కడ రాయబడిందో, ఏ విధంగా ఉన్నదో ఒకసారి చదువుకుందాము. ఒకసారి తీసి చదవండి, యాకోబు రాసిన పత్రిక 4:11. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4:11 మనం చదువుకుందాము. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు అయితే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడనే ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవరు? ఈరోజు మన అంశం కూడా అదే, పరునికి మనము తీర్పు తీర్చకూడదు. ఈ విషయం మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు నేను మాట్లాడబోతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు పరునికి తీర్పు తీర్చడము అంటే అర్థం ఏమిటి? పరునికి అనగా ఎదుటివానికి, పరాయి వాడికి, ఇంకో వ్యక్తి పరాయిన వ్యక్తికి మనము తీర్పు తీర్చడం అంటే అర్థం ఏమిటి? బైబిల్ గ్రంథంలో అసలు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5:5, ఈ వచనాలకి మళ్ళీ వద్దాము. మత్తయి సువార్త 5:5

22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపగోడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి ఏమని కూడదంట, తన సహోదరుని చూచి ఏమని అనకూడదు, వెడ్డుడా అని పలికినా కూడా వాడు ఎలాంటి వాడు అంటే ఏమవుతుందంట, వాడికి మహాసభకు లోగును లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, తన సహోదరుని ఏమని పిలిచినా కూడా అని తప్పుగా చూపిస్తున్నాడు యేసుక్రీస్తు. ఒకసారి ఆలోచన చేయండి, తన సహోదరుని చూసి ఏమని పిలిచినా కూడా తప్పే అది. ఏమని పిలిస్తే తప్పు, ఏమని, వెర్ధుడా అంటే అర్థము, వెర్ధుడా అంటే అర్థం ఏంటి, వెర్ధుడా అంటే అర్థం ఏంటి, వ్యర్థము అంటే అర్థం ఏంటి, పనికిరానిది, పనికిరానోడా, పనికిరానోడా, పనికి మాలనోడా అని పిలిచినా కూడా యేసుక్రీస్తు ఏమంటున్నాడు దానిని, తన సహోదరుని చూచి వ్యర్థుడాన్ని పిలుచు ప్రతి వాడు కూడా నరకాగ్నికి లోనవుతున్నాడు. దోషి ఇంకా పక్షులని ఏమని చెప్పాడు, వ్యర్థుడాన్ని పలుకు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని చెప్పబడుతుంది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్తున్నాడు బైబిల్లో ఉన్నటువంటి విషయము, మనుషులకు మధ్యన ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు విస్తపరుస్తూ ఉన్నాడు. గమనించండి, ఒక వ్యక్తిని చూసి లేదంటే ఒక సహోదరుని చూసి ఏమని పిలవడం కూడా తప్పే అని చెప్తున్నాడు. రేపు పనికి మాలనోడా అని చెప్పినా కూడా ఏమని అర్థము, తప్పే. ఎందుకు ఆ తప్పు, అది ఎందుకని అది తప్పు అవుతుంది చెప్పండి. వాడిని తయారు చేసింది ఎవరు, అతను తయారు చేసింది ఎవరు, దేవుడే కదా. పొరుగువాణిని తయారు చేసింది, సహోదరుని తయారు చేసింది దేవుడే. ఇప్పుడు నీవు సృష్టిమును అనగా ఒక వ్యక్తిని చూసి ఇదిగో పనికి మాలిన వాడా అని చెప్పినప్పుడు అతడు ఎవరిని నిందించినట్లు, ఎవరిని తిట్టినట్లు అర్థమవుతుందా విషయము. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువును నేను ఇది పనికిరానిది అని చెప్పానంటే ఈ పనికిరాని దానిని నేను తిట్టినట్ట, దీని కంపెనీని నేను తిట్టినట్ట, అంతేనా కదా. ఇది ఏమన్నింది ఇక్కడ పలానా కంపెనీ మైక్ ఇది పనికిరానిది అని నేను చెప్పానే అని అనుకో, అప్పుడు నేను దీనిని తిట్టినట్ట, లేదంటే దీన్ని తయారు చేసిన వాళ్ళని తిట్టినట్ట, అంతే కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని అంటాం కదా, ఇది ఎవరి ప్రాబ్లం అయి ఉంటుంది. ఒకవేళ పనికిరానిది తయారు చేసింది ఎవరై ఉంటారు, దీని కంపెనీ యొక్క ఓనర్ తయారు చేసి లేదంటే వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఉంటారు. అందుకే ఆచి చూచి దీన్ని పరీక్షించి సరైనదిగా ఉన్నదా లేదా అని పరీక్షించిన తర్వాత దీన్ని పంపిస్తారు పక్కకు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా అని పలికినప్పుడు నీవెవరిని నిందించినట్లు, దేవుణ్ణే నిందించినట్లే. ఎందుకంటే పనికి రానివాడా అని ఒక వ్యక్తిని నీవు తిడుతున్నావు అని అంటే అతడు నీ వల్లే తయారయ్యాడు, నీవు కూడా భూమి మీదకి వచ్చావు దేవుడి ద్వారానే, అతడు కూడా దేవుడి ద్వారానే భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నీవు అతడిని తిట్టావు అని అంటే నీవేమైనట్టు అర్థము, నువ్వేం చేస్తున్నట్టు అని అర్థము, ఓవర్ ల్యాపింగ్ అంటారు దాన్ని. నీకు ఆ యొక్క అధికారం అంతా కూడా నీవే తీసుకొని నువ్వు చేస్తున్నట్టు అర్థం. నిజానికి ఒక వ్యక్తిని తిట్టాలన్నా, ఒక వ్యక్తిని నిందించాలన్నా, ఒక వ్యక్తిని చెడగొట్టాలన్నా, ఒక వ్యక్తిని నాశనం చేయాలన్నా, లేదా ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలన్నా ఎవరిది బాధ్యత, అది మనదైతే కాదు. మనం ఏ విషయాలలో కూడా ఒక వ్యక్తినికి తీర్పు తీర్చకూడదు. ఏదో పనికి మాలవాడా నువ్వు, ఇలాంటి దానివి నువ్వు, ఎలాంటి వాడవు, లేదంటే నీకు ఇది జరిగింది, నీకు అలాగే జరిగింది, నీకు అందుకే ఇట్లా జరిగింది, నీకు కావాలనే జరిగింది. ఇప్పటికీ మనం ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చుకోండి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈనాడు మనము జడ్జిమెంట్ మనమే చేస్తున్నాం, నీకు నరకమే శాస్త్రి అంటాం ఒక వ్యక్తిని చూసినప్పుడు. అనొచ్చా, ఒక వ్యక్తిని చూసి నీకు నరకమే అని డిసైడ్ చేసేంత గొప్ప తీర్పు గలవాడుగా నీకు, వ్యర్థంగా కూడా మనం నోట్లో నుండి మాట్లాడుకుంటా అని చెప్పి బైబిల్ చెప్తుంది.
ఒకసారి దీన్ని కంటిన్యూగా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాము. కంటిన్యూగా ఉన్నది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందరు ఏమో అని తన్ను వేదుక నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనకు ఆయన సంతానం అని మన మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచూ ఉన్నారు. చాలండి. ఇక్కడ బైబిల్లో ఏమని మాట్లాడుతుందంటే, ఇక్కడ ప్రతి జాతి మనుషులు కూడా ఎవరి ద్వారా వచ్చారనే విషయం మనకు ఇక్కడ చెప్తుంది. 16వ వచనంలో 26వ వచనంలో ప్రతి జాతి మనుషులను భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకటి నుండి ప్రతి జాతి మనుషులని సృజించి. ఎవరు సృజించింది? ప్రతి జాతి మనుషుల్ని. ప్రతి జాతి మనుషుల్ని అంటే, ఇప్పుడు నీవు తిప్పుతున్న వాడు కూడా అందులో ఉంటాడా? నీవు నిందిస్తున్న వాడు కూడా అందులో ఉంటాడా? నీ మీ నాన్న అందులో ఉంటాడా? నీకు పుట్టబోయే పిల్లలు అందులోనే ఉంటారా? నీ వాళ్ళందరూ అందులోనే ఉంటారా? ప్రతి ఒక్కరు అందులోనే ఉంటారా? ప్రతి జాతి మనుషులను దేవుడు ఈ భూమి మీద సృజించినప్పుడు అందులో ఒకరు తీసివేసినట్టుగా, ఒకరిని కలిపినట్టుగా ఏం లేదు. ప్రతి ఒక్కరిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంతోషంగా పుట్టించి వారి ద్వారా కార్యములను జరిగించుకుంటూ ఉన్నాడు. అది మేలైనను కీడైనను. ప్రతి జాతి మనుషులను భూమి మీద దేవుడే సృజించినప్పుడు నీవు దేవుని చేత సృజింపబడినటువంటి మనుషులను చూచి తీర్పు తీర్చడానికి అధికారం నీకున్నదా? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడి ద్వారా సృజించబడ్డారు అని అంటే, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యజమానుడు ఎవరు? ఇప్పుడు యజమానుడు ఎవరు? ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడే సృజించినప్పుడు దేవుడే వాళ్ళకి యజమానుడు కదా. అయితే పరాయి యజమానుని యొక్క దాసుని నీవు తీర్పు తీర్చవచ్చా? ఇప్పుడు నేనే ఉన్నాను, నా కింద ఒకరు పనిచేస్తున్నారంటే నా కింద పనిచేస్తున్నారు కాబట్టి నేను అనొచ్చు. కానీ నా కింద పనిచేసే వ్యక్తిని నీవు వచ్చి, ఏ నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అది ఇది అని అనొచ్చునా? అనకూడదు. అయితే ఈనాడు మానవుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుడి చేతిలో దాసులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవుడే యజమానుడు. అవునా కాదు? ఇప్పుడు నీవు ఉన్నావు, నేనున్నా, మా నాన్న ఉన్నారు, మా అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అయితే మనం ఏం చేయకూడదని చెప్తున్నాడు? ఉదాహరణ చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడరాకండి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ఏం చేస్తున్నట్టుగా ఉన్నాడు? ఇక్కడ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. నీవు ధర్మశాస్త్రమును తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు వైతివి. నీవేం చేస్తున్నట్టు? ఇప్పుడు నీ సహోదరునికి, నీ పొరుగు వాడికి ఒకవేళ నీవు తీర్పు తీరుస్తున్నట్లయితే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతున్నావా? ఫస్ట్ నీవు ధర్మశాస్త్రమును నెరవేర్చువాడుగా ఉండాలని దేవుడు నిన్ను నియమించినప్పుడు నీవు ఆ దేవుని యొక్క ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని గైకొనాలని దేవుడు నిన్ను నీకు నియమించినప్పుడు నీవు నీ పొరుగువాడిని ఒకవేళ విరోధంగా ఏదైనా మాట్లాడితే, నీ పొరుగువాడికి ఏదైనా తీర్పు తీర్చినట్లయితే అప్పుడు నీవు ధర్మశాస్త్రమును గైకొని వాడవవుతావా కావా?
కాకుండా నువ్వేమవుతున్నావు తెలుసు, అక్కడ ధర్మశాస్త్రంలో తీర్పు తీర్చేవాడు అయ్యావు, ధర్మశాస్త్రంలో నెరవేర్చేవాడుగా ఉండాల్సినటువంటి నీవు కాదు ధర్మశాస్త్రంలో తీర్పు తీర్చేవాడుగా తయారయ్యావు. అంటే ఇప్పుడు ఎవరి అధికారాన్ని నీవు చేతిలోకి తీసుకుంటున్నట్టు అర్థము? నిజానికి తీర్పు తీర్చేటువంటి అధికారం ఎవరిది? ఇప్పుడు పక్కకు రా దేవుడా, నువ్వుగా తీసేది నేను తీరుస్తానని చెప్పినట్టే కదా. అప్పుడు కింద పై 11-12 వచ్చిన చదవాలి, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడనై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు. 12 వచనం జాగ్రత్తగా గమనించండి మీరు ఒకసారి, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడనై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు. ఆ ఒక్కడే ఎవడు? ఆ ఒక్కడే దేవుడు. తీర్పు తీర్చేటువంటి అధికారము ఒక్కడికే ఉంది. ఆ ఒక్కడే ఎవరు అంటే యేసుక్రీస్తు అని అనుకుందాం. కానీ సహజంగా మనుషులు అందరమైన ఏం చేస్తున్నామనంటే, మన పొరుగు వాళ్ళకు మన సహోదరులకు మనం ఎక్కువగా తీర్పు తీర్చేస్తుంటాం. వాడు దొంగ, వాడి దగ్గర, వాడి గురించి నాగా. మనము ఎప్పటికప్పుడు ఎదుటి వాళ్లకు తీర్పు తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాం. మనం నీ సహోదరులకు నీ పొరుగు వారికి నీవు తీర్పు తీర్చేవాడిగా ఉండగలకండి. నీవు చెప్పింది చెప్పినట్టుగా దేవుడి యొక్క నియమాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళవలసిన వారిగానే ఉండాలి. కానీ లేదు లేదు దేవుడా, నువ్వు చేసే తప్పు, ఇదిగో ఈయన ఇలాంటి వాడు అని చెప్పి బైబిల్కి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా మనం తీర్పు తీర్చేటువంటి అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు. రోమీలకు రాసిన పత్రిక చెప్పాయి, రోమీలకు రాసిన పత్రిక 14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండటైనను పడి ఉండటనైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి కలవాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? చేయొచ్చా మనం తీర్పు?

మనందరం దాసులమే, మనందరికి యజమానుడు ఎవరు? దేవుడే. అయితే ఇప్పుడు ఒక యజమానుని కింద దాసులుగా ఉంటున్నటువంటి వారిని, ఆ యజమానుని కింద దాసులుగా ఉంటున్నటువంటి వారిని చూచి నీవు వెళ్ళి తీర్పు తీర్చచ్చా అంటే దాని అర్థము, నీ పొరుగువాడికి దేవుడే యజమానుడు, నీకు దేవుడే యజమానుడు అయినప్పుడు నీ వెళ్ళి నీ పొరుగువానికి తీర్పు తీర్చచ్చా? అదే నువ్వు వేస్ట్ బెడ్డుడా, పనికి మాలినోడా, నువ్వు ఇలాంటి వాడివి, నీ చేతే కాదు, నువ్వు ఇలాంటి వాడివి, వాడితే ఏమవుతుంది, ఈడితే ఏమవుతుంది, నాకంటే ఎక్కువ తెలుసా నీకు? ఒకరిని ఎదిగించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా ఎవరిది ఎవరిది బలం అక్కడ? అక్కడ ఉంది కదా, ఒకడు పడిపోవాలన్నా, ఒకడు నిలవబడాలన్నా ఎవరిది సామర్థ్యం? ఇక్కడ ఒకడు పడి నిలిచిటకైనాను పడినటకైనాను అతని సొంత యజమాని పనియే, అది నీ పని కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే తన సొంత అధికారముల చేత తనకుంటున్నటువంటి అధికారం తనదే అధికారం అనుకొని తన పొరుగు వాళ్ళ మీద తీర్పు తీర్చేవారిగా తయారవుతూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఇది. పడగొట్టాలని, చెడగొట్టాలని. ఒక ఉదాహరణ మనం చూసుకుందామా? ఇప్పుడు ఆదికాండము 4:5 హేబెలు కూడా, హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన దానిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఏడల తలనెత్తుకొనవా? ఇంకా సత్క్రియ చేయని ఏడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఏడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాడు. చూడండి ఎంత దుర్మార్గము. కయ్యూను హేబెలు ఇద్దరు కూడా ఎవరికింద దాసులు? కయ్యూను హేబెలు ఎవరికి దాసులు? ఇక్కడ అంటే ఎవరికింద, ఎవరు యజమానులు వీళ్ళిద్దరికి? అవునా, కయ్యూనుకు హేబెలుకు ఇద్దరుకు యజమానుడు దేవుడే. వీళ్ళిద్దరు ఎవరిని సంతోష పెట్టడానికి వెళ్ళారు? దేవుడిని. ఎవరికి బలి అర్పించడానికి వెళ్ళారు? వాళ్ళు బలు అర్పించడానికి, దేవుడిని సంతోష పెట్టడానికి వాళ్ళ యొక్క ఉన్నటువంటి బలులను తీసుకుని వెళ్ళి సంతోష పెట్టాలని చూశారు. ఎవరు బలిని అంగీకరించారు దేవుడు? మనందరికీ తెలుసు హేబెల్ యొక్క బలిని అతనిని లక్ష్య పెట్టాడు దేవుడు. కారణం ఏమిటంటే అతడు చేసినటువంటి అర్పణ దేవునికి ఇష్టమైంది కాబట్టి హేబెల్ను అంగీకరించాడు, కయ్యూనును దేవుడు తృణీకరించాడు. అవునా కాదా? అయితే ఇప్పుడు ఈ హేబెలు ఏం చేయాలి? సారీ, ఈ కయ్యూను ఏం చేయాలి? ఈ కయ్యూను ఏం చేయాలి? హీ వాంట్స్ టు ప్లీజ్ గాడ్ ఓన్లీ, అంతేనా కాదా? అతడు ఎవరిని సంతోష పెట్టాలనుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ విధంగానైనా నేను దేవుడిని సంతోష పెట్టాలి. ఇప్పుడు ఇదిగో నా పొరుగువాడు దేవుడిని సంతోష పెట్టాడు, దేవుడు తన పొరుగువాడిని ఎన్నుకున్నాడు, అయితే నేను దానికంటే ఎక్కువగా దేవుడిని సంతోష పెట్టాలి, నేనేం చేయాలి అని అనుకుంటే బాగుండునా? లేదా వీడు అడ్డు లేకపోతే నా పని బాగుంటుంది కదా అని వాడిని చంపేస్తే బాగుండదు? ఎంత దుర్మార్గమైన పని చూడండి. ఒక యజమానుడి కింద దాసులుగా ఉంటున్నటువంటి ఇద్దరిని దేవుడు ఒకటి అనుకున్నాడు, అయితే నీవు బలి అర్పించినప్పుడు సత్క్రియ చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకోడాని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ హింట్ ఇచ్చాడు దేవుడు, ఇదిగో నీవు సత్క్రియ చేసినలా నీవు తల ఎత్తుకొని తిరగవా? అయితే సత్క్రియ చెయ్యి, ఇప్పుడు నీకు మంచి జరుగుతుంది, ఇప్పుడు మంచిగా తలెత్తుకుంటా నీవు అని దేవుడు సంభాషించినట్ట కాదు. అతడు ఏం చేయాలి? మంచి పని చేయాలి వెళ్ళి. ఆ మంచి పని చేయకపోగా ఆయన ఏం చేశాడు? ఈయనేం చేశాడు? వెళ్ళి తన పొరుగువాడి మీద, తన తమ్ముని మీద పడి, తన సహోదరుని మీద పడి చంపేశాడు. ఇద్దరు కూడా దేవుడి దగ్గరికే వెళ్ళారు. ఎవరిని ఎన్నుకోవడం, ఎవరిని ఎన్నుకోకూడదు అనేది ఎవరి ఇష్టము? యజమానుడి ఇష్టం.
వాడిని పడగొట్టాలన్నా వాడిని నిలబెట్టాలన్నా దేవుడు ఇష్టం. నీవెవరి మధ్యలో కయ్యుని ఎవరు వెళ్ళి తన సహోదరుని చంపడానికి? అప్పుడు కయ్యుని ఏమయ్యాడు అనే విషయం మనకు అందరికి కూడా బాగా తెలుసు. చూడండి, మనము మన పొరుగు వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆటంకం పరచకూడదు, మన పొరుగు వాడిని ఎప్పటికీ కూడా నాశనాన్ని కోరుకోకూడదు, వాళ్ళకి ఎప్పటికీ కూడా తీర్పు తీర్చకూడదు. ఇదిగో నీ పొరుగు వాడిని చూసి నీవు వెళ్తుడా అని పలికినా కూడా దాని అర్థం ఏంటి? నరకాగ్నికి లోనవుతున్నావు నీవు. నరకాగ్ని వెర్ధుడా అంటే అర్థం ఏంటి? యూజ్లెస్ మ్యాన్ అనొచ్చా? నీ సహోదరిని చూసి, నీ సహోదరుని చూసి, నీ పక్క వాళ్ళని చూసి నీ పనికి మాల్లోడా అని అనొచ్చా? ఆ చిన్న వాళ్ళ కూడా అనొచ్చా? యేసుక్రీస్తు చెప్పాడు అనకూడదు. నిజంగా మనం కొత్త నిబంధన అనుసరించాలి అంటే ఆ చిన్న బేసిక్స్ లో కూడా మనము ఖచ్చితంగా ఉండాలి. పొరుగువాడిని చూసి వెర్ధుడా అంటే ఏమోలే అనుకోవచ్చు మనం. ఏమీ అది చిన్న పెద్ద తప్పేం కాదు కదా, చిన్న మాటే కదా అని దాన్ని అందరు నవ్వుకుంటా వెళ్ళిపోతారు. కానీ నీవు ఎవరిని అన్నట్టు తెలుసా? ఎవరిని అన్నట్టు తెలుసా? ఆ పనికి మాలిన వాడిని సృజించిన వాడిని అన్నట్టే. ఆ పనికి మాలిన వాడిని సృజించినాడు ఎవరు? దేవుడే. దేవుడు పనికి మాలను సృజించుతాడా? అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ఎవరిని తీర్చినట్టు? పనికి మాలిన వాడిని తయారు చేసినాడా? అలాంటి సృష్టికర్త ఉన్నాడా? అంటే ఇప్పుడు దేవుడికి అవమానంగా మాట్లాడినట్టునా కాదా? చూడండి, మన మాటలలో కూడా మనం ఎదుటి వాళ్ళను తిట్టకూడదు. వాడిని పడగొట్టుటకైనను నిలబెట్టుటకైనను దేవుడిదే శక్తి, దేవుడు తన యజమానుడిదే శక్తి, నీకు శక్తి కాదు. కానీ మనం ఏం చేయాలని కోరుకుంటామంటే మనము మన పొరుగు వారిని ఎప్పటికప్పుడు పడగొట్టాలని చూస్తున్నాం. ఇది ఒక విధంగా మనం ఆలోచన చేద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాము. ఉదాహరణగా అంటే వచనాలు చదవడం కంటే ఉదాహరణ తీసుకుందాం. మీకు యోసేపు గురించి అందరికీ బాగా తెలుసు. యోసేపును తన అన్నలు, అది 10 మంది అన్నలు ఎందుకు చంపాలని చూశారు చెప్పండి? తన 10 మంది అన్నలు ఎందుకు చంపాలని చూశారు చెప్పండి? నాకు శివుడు ఉంటాడండి. ఏం జరిగింది తెలుసా? పవన్ ఒక సమయంలో ఇదిగో 10 పనులన్నీ కూడా తనకు సాష్టంగా పడ్డట్టు, తన పన ఒక్కటి నిలవబడినట్లు, ఈ మిగతా 10 పనులు వినడం లేదు. ఈ 10 పనులు ఏం జరిగినట్టు? ఈ 10 పనులు ఒకనొక టైంలో యోసేపు కళ వచ్చింది. ఇదిగో ఆ 11 పనులు ఉన్నాయి, ఆ 11 పనులలో ఒక పన నిలబడింది, మిగతా 10 పనులు అతనికి ఆ పనకు సాష్టంగా పడ్డాయి. అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నారు? నీకు ఎదుట మేము సాష్టంగ పడతామా అన్నారా లేదా? ఆ తర్వాత ఇదిగో సూర్య చంద్ర నక్షత్రములు అన్నీ కూడా, ఆ నక్షత్రములు ఆ చంద్రుడు అన్నీ కూడా నా కింద సాగిపడతాయని చెప్పి కళ చెప్పారు. అప్పుడు కూడా ఏమన్నారు అందరూ? ఇవేంటి ఇట్లాగా నా మేమందరం కూడా మీకు సాష్టంగ పడతామా ఇట్లాగా చెప్తున్నాడు వీడు? ఇంకెంత ఇంత అహంకారము, తమ్ముడైన చిన్నవాడైనా కూడా మా మీద ఇది చేయాలని చూస్తున్నాడు అని. నిజానికి అది దేవుడు అతనికి ఇచ్చినటువంటి బహుమానం. రాబోతున్నటువంటి ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి అన్నా, ఐగుప్తు దేశంలో మీరు గొప్పగా జనాంగంగా రావాలి అన్నా, వాళ్ళు నేను బయటికి తీసుకుని వచ్చి కనాన దేశాన్ని ఇవ్వాలనన్నా ఇక్కడ పని జరగాలి. యోసేపు ద్వారా ఈ యోసేపు వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అంటే అన్నలకు అసూయ రావాలి. ఈ అసూయ రావాలంటే ఏం జరగాలో ఎలాగోనో దేవుడి ప్రక్రియ అదంతా మనకు తెలుసు. అయితే అక్కడ జరగబోతున్నటువంటి విషయాన్ని మనం ఇంకొక విధంగా ఆలోచన చేస్తే యోసేపును తన అన్నలు అందరూ కూడా అసూయ పడ్డానికి కారణం ఇంకా ఉన్నారు. తన తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును బాగా చూసుకుంటాడు. తన ప్రేమించినటువంటి బాధ్య కుమారుడు కాబట్టి, చిన్నవాడు కాబట్టి మంచి నిలువు టంగిని కుట్టించి అతనికి మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. అతన్ని తన అన్నదమ్ముడు అన్నల యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ చేర్చుకుంటూ చెప్పుకుంటూ తెలుపుకుంటూ అతని గురించి మాట్లాడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అలా చేసేవాడు. ఇదంతా చూసినటువంటి అన్నలకు అసూయ కలిగింది. ఈడు మా మీద లీడర్ అవుతాడా, మా మీదకి వచ్చి మేమందరం ఇతనికి సాధన పడాలా అసూయ. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? చంపడానికి ప్రయత్నం చేసి నీళ్లు లేని రా బాయిలో పడేసి మళ్ళీ వాడిని వేడికి తీసేసి ఐగిప్తుగా అమ్మేశారు. అదంతా దేవుని చిత్తం, అది వేరే విషయం. అయితే జరగాల్సిన
అనేటువంటి పని అదే అయినప్పటికీ కూడా అక్కడ అన్నల యొక్క మనసు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది పాఠం ఇప్పుడు. అన్నల యొక్క మనసు ఏ విధంగా ఉన్నది? అసూయపడి ఏ తన కుమారుడే కదా, తన కుమారుడిని తను చూసుకోకూడదా? యాకోబు తన కుమారుడిని తను చూసుకోకూడదా? మరి వీళ్ళకి ఎందుకు అసూయ? చూడండి, ఇది ఈ సంఘటన మన జీవితానికి మనం అప్లై చేసుకొని ఆలోచించగలం. ఏదేమైనా కూడా మనం కూడా ఇలాగ అసూయ పడే విషయం మనకు వచ్చినప్పుడు మనం అసూయ పడచ్చా పడకూడదా మనం ఆలోచన కావాలి. దేవుడే ఇక్కడ నిండుకున్నాడేమో, దేవుడే ఇక్కడి చేత కార్యం జరిగిస్తున్నాడేమో, ఒకవేళ ఏదో సంకల్పం ఉన్నదేమో, మనం మౌనంగా ఉండాలి. అక్కడ మీరు దేవుడి చిత్తానికి లోపలికి చాలు. నీవు నీ క్లాస్లో కూడా అంతే, నీ క్లాస్లో నీకంటే గొప్పగా నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు బాగా మంచి మార్కులు వస్తూనే ఉన్నాయి, ఉన్నటువంటి నీకంటే గొప్ప వారికి, నీకంటే పక్కన ఉన్న వాళ్ళకు మంచి మార్కులు వచ్చాయి, వాళ్ళనే టీచర్ని ఇష్టపడుతూనే ఉన్నావు, అప్పుడు నువ్వేం చేస్తావు? వాడి మీద నిందలు వేయాలన్నప్పుడు, వాడిని చెడగొట్టామన్నప్పుడు నువ్వేం చేయాలి? జస్ట్ ఒప్పుకోవాలి. నువ్వు వెనకబడుతున్నావు అనే విషయం నువ్వు ఒప్పుకోవాలి ఫస్ట్. నేను బాగా చదవాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా మా టీచర్లు నేను సంతోషపెట్టాలి, ఇంకా వాళ్ళు నా కోసం నేను వాళ్ళని ఎలా సంతోషపెట్టాలో నా విని నేర్చుకోవాలి. అంతేగాని ఇంతవరకు సంతోషపెట్టిన వాళ్ళు నన్ను పట్టించుకోలేదు చూడు, వాళ్ళే వాళ్ళని పట్టించుకుంటున్నారని చెప్పి మనం వాళ్ళ మీద టీచర్ల మీద అసూయలు పడి పక్కకు వస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి నీ పొరుగువాని సేవకునికి నీవు తీర్పు తీర్చగలవు. నీవు దాన్ని నెరవేర్చు, దేవుడు నీకు కాపాడతాడు. ఇంకా కొన్ని ఉదాహరణలు మనకు ఉన్నాయి, దేవుని చిత్తం అయితే వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి కొన్ని మాటలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రోమీయుల రాత్రి పత్రిక 12:17. రోమీయుల రాత్రి పత్రిక 12:17. సహోదర ప్రేమ విషయంలో తప్ప శక్యమైతే మీ చేత మటుకు సమస్త మనుషులతో ఎలాగా ఉండు? సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుకున్నట ఎవరి పని? నా పని. నేనే ప్రతిఫలం ఇస్తున్నాను ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏంది తీర్పు తీర్చడం ఎవరి పని? ఇప్పుడు తీర్పు తీర్చే పని ఎవరిది? పగ తీర్చుకునేటువంటి పని ఎవరిది? కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉందాము. శక్యమైతే, చేతనైతే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలాగా ఉండండి? సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఈ మాట మీకు చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే అబద్ధ సేవకులకు కూడా మనం సమాధానంగా ఉండాలా అని, నిజానికి అబద్ధ సేవకుల గురించి చెప్పడం లేదు ఇక్కడ. శత్రువుల గురించి చెప్తున్నారు, పురుగువారి గురించి చెప్తున్నారు, అబద్ధ బోధకుల గురించి అయితే అసలు కనీసం వాళ్ళకు వందనాలు కూడా పెట్టగలదని చెప్పారు బైబిల్. వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని రానివ్వకూడదు, వాళ్ళకు వందనాలు చెప్పకూడదు, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. ఇదిగో నీకు శుభమని ఎవరైనా అబద్ధ బోధకునికి వెళ్ళి నీవు శుభము నీకు వందనాలు అని చెప్పినా కూడా ఆ యొక్క పనిలో నీవేమైనట్టు పాలు భాగస్థమైనట్టే. కాబట్టి వందనాలు గురించి చెప్పకూడదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పొరుగు వాళ్ళ గురించి చెప్తుంది, నీ శత్రువుల గురించి చెప్తుంది, నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్తుంది, నీ సహోదరుల గురించి చెప్తుంది, నీ విరోధులుగా ఎవరైనా ఉన్నారేమో ఆలోచన చేసుకో. అయితే వారందరి దృష్టిలో నువ్వు ఏ విధంగా ఉండాలి? సమాధానంగానే ఉండాలి. శక్యమైతే వాళ్ళకి సహాయమే చేయి. పగ తీర్చుకోవడం నీ పని కాదు. ఎవరిది ఆ పని? దేవుడు తీర్పు తీర్చుకున్నాడు. ఈ వాక్యం అంతా కూడా తెలుసు, కానీ మనము ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనము ఓర్చుకోలేకపోతున్నాం. ఏ కానిలే చూద్దాం, దేవుడు తీసుకుంటాడు మనకేమి? దేవుడు ఎప్పుడు అది చేద్దాం మనం? ఇలాగా మనం ఉండవలసిన వారిని కానీ మనము మీరు చేయాల్సినటువంటి పని కాదు ఇక్కడ. ఇంకా మనం చూద్దాము, ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేస్తే నువ్వేం చేస్తావు చెప్పండి. కొన్ని ఒక 3 ముఖ్యమైన
విషయాలు ఉన్నాయి. ఎవరైనా నీకు కీడు చేస్తే నువ్వేం చేస్తావు? ఎవరైనా నీకు కీడు చేస్తే నువ్వేం చేయగలవు? కీడుకు ప్రతి కీడు చేయగలవు. ఇప్పుడు ఒకరు నేను ఎవరైనా కొడుతున్నారంటే నువ్వేం చేస్తావు? తిరిగి కొట్టగలవు. రెండోది కొట్టించుకొని గమ్ము ఉండవచ్చు. మూడోది కొట్టించుకున్న వాడికి మళ్ళీ నువ్వు మేలు చేయొచ్చు. అర్థమైందా? కీడు చేస్తున్న వాడికి ప్రతి కీడు చేయగలవు నీవు, లేదా ఆ కీడుని ఓడ్చుకొని మౌనంగా పక్కకు వచ్చేయచ్చు. మూడవది ఆ కీడు చేసిన వాడికి కూడా నువ్వు మేలు చేయగలవు. ఈ మూడింటిలో ఏది ఉత్తమమైన దాని బైబిల్ చెప్తుంది? ఏది మంచిదని బైబిల్ చెప్తుంది? శక్యమైతే నువ్వు మౌనంగా ఉండు, సమాధానంగా ఉండు, కానీ అంతకంటే ఎక్కువగా చేయాలనుకుంటే నీ పగ నీ శత్రువునికి కూడా నీవు మేలు చేయి. ఒకడు ఆకలి కొంటే ఆహారం ఇవ్వు, దప్పి కొంటే దాహానికి నీళ్ళు ఇవ్వు. అలాగే చేస్తే నువ్వేం చేసినట్లు? వాని మీద నిప్పులు నిప్పులు కుప్పలుగా పోసినట్టే. వీడేంద్రా, నిన్ను కొట్టినా కూడా ఇంక మళ్ళీ నాకు తినడానికి పెట్టాడే, నిన్ను నేను తిట్టినా కూడా మళ్ళీ నాకు దాహానికి నీళ్ళు ఇచ్చాడే అని అలాగా వాడు పశ్చాత్తాపడినప్పుడు ఎవరి వాడికి తిరుగు తీరుస్తున్నట్టు? అంతేకాదు, నువ్వు కట్టావు కాబట్టి నేను కొడతా, నువ్వు కొట్టావు కాబట్టి నేను నిన్ను నాశనం చేస్తా, నువ్వు నాశనం కా అని అనేల్సినటువంటి అధికారం నీకు కాదు, మనది కానే కాదు. దుర్దృష్టి చావచ్చు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈనాడు మనం అందరం కూడా ఎదుటివాళ్ళు ఏదైనా ఆపద కలుగుతుంటే అది కావాలేమిటి, వీటికి నేనే శాపం పెట్టానని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడుతుంటాం. అనొచ్చినలాగా ఎవరిది? అతనికి తీర్పు తీర్చేటువంటి బాధ్యత ఎవరిది? దేవుడు. అతనికి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. అతనికి మంచి చేయొచ్చు, అతని కీడు చేయొచ్చు, ఆ గాయంలోకి మళ్ళీ గాయంలో కట్టచ్చు కూడా దేవుడు అంటుంది. మరి మనదేముంది ఇక్కడ? కొన్ని ఉదాహరణలు చూసుకుందామా మనం ముందుకెళ్ళి? సరే, కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాము. మొదటి పేరు రాసిన పత్రిక 2:19 వచ్చు. మొదటి పేరుకు రాసిన పత్రిక 2:19 వచ్చు. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది ఏమవుతుందంట? హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించినలా మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే ఎందుకు మీరు పిలువబడ్డారు? కూర్చొని పోడంట ఎందుకు పిలువబడ్డాం మనము? ఇక్కడికి కాదు, ఈ బిల్డింగ్లోకి మనం పిలువబడ్డానికి కాదు. మనం ఎక్కడికి పిలువబడ్డాం, ఎందుకు పిలువబడ్డాం? సహించడానికి. కీడు మేలు చేసి కూడా కీడును అనుభవించడానికి. తప్పిదములపై దెబ్బలు తిరిగితే నీకేమైనా గణమా? తప్పు చేసే వాటి కొట్టలేరు నేను, అది తప్ప, అది గణమా నీకు? బాగా వాళ్ళు కొట్టిన గమ్ముగా ఉన్నానంటే కొడతారు నిన్ను. తప్పు చేసావు కాబట్టి కొడతారు, తిడతారు, అది గణమా? అది ఓడ్చుకోవడం గణమా? కాదు. నువ్వు మేలు చేసినప్పటికీ కూడా నేను కొట్టినప్పుడు నువ్వు ఓడ్చుకుంటావే, అలా ఓడ్చుకోలేము మరి. ఏంద్రా, నేను మేలు చేస్తానే నన్ను అంటావా అని చెప్పి మళ్ళీ తిరిగి కొట్టడానికి పోతా. మేలు చేసి కూడా కీడును అనుభవించడానికి నీ మనస్సాక్షి రూపించబడితే అప్పుడు నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న వాడు. అలా కాకుండా ఆ మేలు ప్రతి కీడు నీకు చేస్తున్నటువంటి వాడికి మళ్ళీ నీవు కీడు చేయాలని చూస్తే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వాడు కావు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని మనం వచ్చాము. నీ పొరుగువాడిని చూసి నీవు వ్యర్థుడా, నీ పొరుగువాడిని చూసి నీవు నాశనం కాను, నీ పొరుగువాడిని చూసి నీవు ఇలాంటి వాడివి, నీవు దొంగవి, నువ్వు అలాంటి వాడివి, నీకు క్షమాపణ లేదు. ఎవరు క్షమాపణ ఇచ్చేది? ఎవరండి ఒక వ్యక్తికి క్షమాపణ ఇచ్చేది? ఒకవేళ సహోదరులు సమాధానం ఉండడానికి ఒకరినొకరు క్షమించుకోవాలి, అది దేవుడు చెప్పిన ఆజ్ఞ, అది నెరవేర్చపోక దేవుడే క్షమించుతున్నప్పుడు నీవు క్షమించడానికి ఏముద్యం వచ్చింది నీకు? వ్యర్థమైన మనం చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారం మనం ఆలోచన చేయాలి. నీ పొరుగు వారిని నీవు క్షమించుకునే ఉండాలి, నీ పొరుగు వారికి నీవు మేలు చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఏదైనా జరగాలని దేవుడు పెడితే దేవుడే చూసుకుంటాడు, నీవు చేయాలి, మేలే చేయి.
శక్తిమైనంత వరకు నీవు చేతనైనంత వరకు నీవు దేవునికి మేలు నీ పురుగువానికి మేలు చేయడానికే ఇష్టపడాలి, కానీ ఎలాంటి కీడును తలపెట్టడానికి ఇష్టపడాలి. కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. మొదటి సమయాల గ్రంథంలో మనం చూసినప్పుడు వెళ్ళట్లేదు, మీరు వినండి. సమయాల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు దేవుడు సమయాలు ఇస్రాయేలీలకు అందరికీ కూడా రాజుగా ఎంచుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు? సమయాల. దేవుడు ఇస్రాయేలీలందరి మీద రాజుగా ఎంచుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు? సౌలు కదా. సౌలు తాను దేవుడు రాజుగా ఎంచుకోవడానికి ముందు సౌలు యొక్క పరిస్థితి ఎలాంటిది? ఎలాంటిది? దేవుడు ఎదుట తగ్గింపు కలిగినటువంటి స్వభావం. అయితే సౌలును వద్దు అని దేవుడు సౌలును వద్దు అని దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? సౌలును వద్దు అని దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? సౌలుకు మొదట్లో ఉన్నటువంటి ఆ విధేయత, ఆ విశ్వాసము, ఆ క్రియలు అవన్నీ కూడా రాజు అయిన తర్వాత లేవు. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, చూపిమంటే చూపిస్తా. అయితే ఆ తర్వాత దేవుడు ఏమనుకున్నాడు? నా మనసులో నేను మార్చుకున్నాను, నేను నా హృదయానుసారుడైన ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతని రాజుగా చేయమని చెప్పాడు. ఎవరు అతడు? దావీదు. అయితే ఇప్పుడు మనము పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది. దావీదును రాజుగా ఎన్నుకున్న తర్వాత సౌలు దావీదును చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశాడండి? ఎందుకు ప్రయత్నం చేశాడు? అసూయ, విషపు చూపు. చూడండి, దేవుడు సౌలును తిరస్కరించిన తర్వాత సౌలు మళ్ళీ దేవునికి దగ్గర అవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? దేవుడికి దగ్గర అవ్వడానికి సౌలు ఏమైనా ప్రయత్నం చేశాడా? పశ్చాత్తాపడ్డాడా? విధేయత చూపడానికి మారు మనసు పొందుకొని మళ్ళీ దేవుడిని ఏమైనా వేడుకున్నాడా? తన రాజ్యం పోకూడదని దావీదును అడ్డుగా ఉండనీయకుండా చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే దావీదు ఏం చేశాడు? తీర్పు తీర్చడానికి పనికెత్తాడా? అంటే తీర్పు తీర్చడానికి వెనక్కి తిరిగాడా? లేదు, తనకి లోబడ్డాడు. నా యజమానునికి నేను లోబడాలి అంతే. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని నేను తిరస్కరించడానికి నేనేవాడిని? దేవుడు తనని ఎన్నుకొని దేవుడు తనని అభిషేకించాడు కాబట్టి నేను అతనిని ఎదుర్కొనకూడదు. దావీదు యొక్క శక్తి ఎలాంటిదో మీకు తెలియదు. దావీదు ఎలాంటి శక్తి తెలుసా? ఒక చిన్న ఉదాహరణ మనకు అందరికి అర్థమైపోయింది. అంత మహాజానుభావుడైనటువంటి గొల్లియాతునే ఒడిశలతో చనిపేసినటువంటి దావీదు ధైర్యాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. నిజానికి దావీదు అనుకుంటే సింహపు గుండె గలవారి గుండె సహితము బెదురు కలదు దావీదుని చూస్తే. అంటే అంత పరాక్రమమైనటువంటి వ్యక్తి. జ్ఞానము విషయంలోకి వస్తే ఇదిగో దేవదూతల జ్ఞానము కంటే ఎక్కువ జ్ఞానము దావీదుకి ఇచ్చాడు దేవుడు. కీర్తన గ్రంథం 119 కీర్తన చదవండి మీరు. నా వృద్ధుల కంటే అమితమైన జ్ఞానము నాకు కలదు, నీ ధర్మశాస్త్రమును కైకొనుట ద్వారా. జ్ఞానానికి జ్ఞానం ఉంది, బలానికి బలం ఉంది, ధైర్యానికి ధైర్యం ఉంది, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి సౌలును మనము తిరస్కరించి చంపకూడదు అని ఒక్క కారణం చేత దావీదు ఏం చేశాడు? పరిగెత్తాడు. తరుముతున్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు, తరుముతూనే ఉన్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు. అయితే ఒకసారి చూద్దాం దావీదు కూడా తప్పు చేశాడా లేదా. 1 రాజులు 15:4 మొదటి రాజుల గ్రంథము 15:4 వచ్చాం.

సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలలో దేని ఎందును తప్పిపోకుండెను. ఎలా ఉన్నాడు దావీదు? దావీదు ఎలాగ ఉన్నాడు? ఒక్క చిన్న తప్పిదం విషయంలో తప్ప ప్రతి విషయంలో దేవునికి హృదయానుసారంగా నడుచుకున్నాడు దావీదు. అయితే ఆ యొక్క చిన్న తప్పు ఏమైనదో ఒకసారి చూద్దాం. రెండవ సమీర గ్రంథం 12వ అధ్యాయము, 12వ సమీర గ్రంథము 12వ అధ్యాయము 10వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడైన ఊరియా బాలిని నీకు బాధిగా ఎగునట్టు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఎవరు పెడుతున్నటువంటి శిక్ష ఇది? దేవుడే శిక్షిస్తున్నాడు. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు జరుగుతాయి. కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఆ విధమైన శిక్ష విధించాడు? నీవు వేరే వాడి భార్యను ఉంచుకోవడానికి ప్రయత్నం చేశావు. నీకు వేరే వాడి భార్యను నీ భార్యగా చేసుకోవడానికి అతన్ని చంపేశావు, అతని భార్యను ఉంచుకున్నావు. ఈ కారణం చేత నీ ఇంటి వారికి ప్రతి క్షణము ప్రతి ఎప్పటికీ కూడా నీ ఇంటి వారికి ఏమవుతుందంట? యుద్ధం కలుగును. నా మాట ఆలోచించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టించును. నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయమును పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదను. నీవు చూస్తుండగానే నీ భార్యలను ఎవరికి ఇస్తాను అంటున్నారు? నీ చేరువ వారికి అప్పగిస్తాను అంటున్నారు. నీ ఇంటి వారి వలనే నీ ఇంట్లోనే యుద్ధములు కలుగుతాయి, నీ ఇంటి వారితోనే యుద్ధములు వస్తాయి. నీ ఇంటి నీ చేరువు వాడే నీ భార్యలను తీసుకొని వెళ్తాడు. ఇంకా పగటి యందు వాడితో వారితో శయనించును. నీవు ఈ కార్యములు రహస్యంగా చేసినవి, దాని ఇస్రాయేలీలందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయించుదును అనెను. నేను పాపము చేస్తున్నానని దావీదు నాతనుతో అనగా ఒప్పుకుంటున్నాడు దావీదు మళ్ళీ. అయితే దేవుడు ఇచ్చిన శిక్ష మాత్రం నెరవేర్చుకున్నాడు దేవుడు. పాపములనైతే క్షమించాడు, శిక్షను మాత్రం అనుభవించాల్సిందే దావీదు. అక్కడ ఏమి శిక్ష అది? ఏంటి ఆ శిక్ష? నీ ఇంటి వారి ఎందే యుద్ధములు. 2వ సమీర గ్రంథం 18వ అధ్యాయం

రెండవ సమయాల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. కాబట్టి మేడ మీద వారు అబ్సాలోమునకు గుడారు వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఏం చేశాడట అబ్సాలోము తన తండ్రి భార్యలను తాను వెళ్ళి అతను వాళ్ళతో ఇలాగ చేస్తాడు, నీ చేరువాడికి నీ భార్యలు అందరినీ కూడా అప్పగిస్తానని చెప్పాడా దేవుడు? అక్కడ చేరువాడు ఎవడయ్యాడు? తన సొంత కుమారుడయ్యాడు. ఇప్పుడు చూసాం కదా 18వ అధ్యాయము, ఆ 18వ అధ్యాయం అంతా చదివితే అబ్సాలోము దావీదుకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు చేస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు చంపడానికి. దావీదు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఎందుకంటే దేవుడేసిన శిక్ష అది. ఎదుర్కోవడానికి అయితే ఎదుర్కోవచ్చు, కానీ ఎదుర్కోలేదు, దేవుడేసిన శిక్ష అది. కాబట్టి ఇంకా మనం ముందుకెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్సాలోము పక్షమున వహించినని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున తన సేవకులందరినీ ఇలాగ ఇచ్చాను, ఆజ్ఞిచ్చాను, అబ్సాలోము చేతుల నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనం పారిపోదాము, రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకున్నటకును మనకు కీడు చేయగయు పట్టణమునకు కత్తివాత హతము చేయగయు ఉన్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము, రండి. అందుకు రాజు సేవకులు ఇలాగమని చేస్తారు, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడు ఒక రాజువునకు నీకు సెలవిచ్చినట్లు చేయటకు సిద్ధంగా ఉన్నాము. అప్పుడు రాజు నగరి కనిపెట్టుటకై ఉపపత్నులను 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంట పెట్టుకొని కాళ్ళ నడక బయలుదేరాను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మెర్హాకును వచ్చి బస చేసిరి. తన సేవకులందరూ అతని ఇరుపార్శ్వములను నడిచిరి. కెరేతీయులందును పెలేతీయులందరినూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలను రాజునకు ముందుగా నడుచుచూ ఉండిరి. రాజు గిత్తీయుడు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలం కోరు పరదేశివై ఉన్నావు, చదవండి 15వ వచనం వరకు చాలండి. ఓకే, మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? దావీదు అబ్సాలోము నుండి దావీదు ఏం చేస్తున్నాడు? పారిపోతూ ఉన్నాడు. అయితే 25వ వచనం చూడండి. అప్పుడు రాజు వచ్చి ఏమంటున్నాడు? సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తీసుకుని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు మనకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా యెడల జరిగించుమని నేను చెప్పుతున్నానని పలికి. ఏమంటున్నాడు దేవుని ఎదుట ఇతను దావీదు? ఇదిగో దేవుని చిత్తం ఎలాగుంటే అలాగ జరగని, ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకో, దేవుడు నన్ను రమ్మని ఒకవేళ దేవుడు సెలవిచ్చినట్లయితే నేను వస్తాను, లేదు ఏంటి ఇలాగైతుందంటే దేవా నీ చిత్తం ఎలాగుంటే అలాగ జరిగించుకోమని నేను చెప్తాను. దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తాను చేసినటువంటి తప్పుకు శిక్ష వేసినప్పుడు దావీదు ఏం చేశాడు? ఫస్ట్ తప్పుడు అంగీకరించాలి. ప్రవక్త వచ్చి నీవు తప్పు చేశావని చెప్పగానే దావీదు ఏమన్నాడు? నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తాను చేసినటువంటి తప్పితప్పినప్పుడు శిక్షలు అనుభవించడానికి కూడా అంగీకరించాడు. దేవుడి చిత్తం ఎలాగ ఉంటే అలాగనే జరిగింది. ఇలాగ మనం ఆలోచన చేయాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే దావీదు ఎలాంటి బలమైన వాడు, దావీదుకి ఎలాంటి శక్తి ఉన్నదు, దావీదు ఎలాంటి ధైర్యం గలవాడు అనేటువంటి విషయాలలో కొన్ని ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాణిని శపింపనీయుడి, దావీదిని శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగనే ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి. ఏమన్నాడు పైన 8వ వచనంలో ఈసిని నరహంతకుడా దుర్మార్గుడా, చీ పో నీ వేలనని నీవు వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యకు యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్సాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు,
నీవు నరహంతుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సిమియేమంటున్నాడు, ఇదిగో నీవు సౌలును చంపేశావు, సౌలు యొక్క అధికారాన్ని నీవు తీసుకోవాలని చూశావు, కాబట్టి ఇప్పుడు నీ కుమారుడే నీకు వ్యతిరేకంగా నీ అధికారాన్ని తీసుకోవడానికి తయారయ్యాడు, ఇది నీకు తగినటువంటి శిక్ష అన్నాడు. అప్పుడు దావీదేమంటున్నాడు పదే వచనంలో, సెరూయ కుమారులారా మీకును నాకు ఏమి పొందు, వాడిని శపింపనీయండి, దావీదుని శపింపమని యెహోవానికి సెలవిచ్చినప్పుడు నీవు ఇలాగే ఎందుకు చేయించున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ, సెయీర్ కుమారులు ఇద్దరు ఉన్నారు, ఏ సిమీ నిన్ను సంపేస్తానని కత్తి తీశారు. కత్తి తీస్తే దావీదు ఏమన్నాడు, సెరూయ కుమారులారా నాతో నీకేం పని, దేవుడు శపింపమని వానికి దేవుడు అధికారులు ఇచ్చాడు, శపింపనీయండి, మీరు మధ్యలో రాలకండి అన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు, శపించడానికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా వదిలిపెట్టాడా లేదా? అప్పటికి దావీదు సౌలును చంపడానికి దావీదు పూనుకున్నాడా, సౌలును దావీదు చంపాడా లేదా, సౌలు దావీదు చేతులు చనిపోయాడా లేదా, చనిపోలే, సౌలు తనకే తాను చనిపోయాడు. దావీదు ఎప్పటికీ సౌలు మీద వ్యతిరేకంగా చేయలే. కానీ సిమియేమన్నాడు, నీవు సౌలును చంపావు అని చెప్తున్నాడు, నీకు సౌలు యొక్క అధికారం కావాలని సౌలును చంపేశావు అని అన్నాడు. అప్పుడు దావీదు తిరగొడచ్చు కదా, చూసిన వారా నువ్వు, నేను చేశానా అనొచ్చు కదా, కనలే, కానీ అంగీకరించాడు. దేవుడే శపించడానికి అవకాశం ఇచ్చాడు, వదిలిపెట్టేసేది. ఈ మనసును మనం ఎక్కడ చూడొచ్చు చెప్పండి, యేసుక్రీస్తు నన్ను చూడొచ్చా? మల్కు అనేటువంటి ఆయన కత్తి తీసుకొని పొడిచినప్పుడు, సారీ మల్కు అనేటువంటి ఆయన వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు పేతురుతో, పేతురు కత్తి తీసి ఒడిలో పెట్టుకో, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే నాశనం అవును, దేవుడు అతలను పట్టుకోవడానికి నన్ను అప్పచెప్పినప్పుడు నువ్వు అడ్డబడ కాకు అని చెప్పాడా లేదా? ఈ మనసు ఎవరి దగ్గర చూడొచ్చు మనం? దావీదు యొక్క మనసు ఎవరి దగ్గర చూడొచ్చు? యేసుక్రీస్తు దగ్గర. సిలువ మీదకి ఎక్కిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? సిలువ మీదకి ఎక్కిన తర్వాత కూడా ఏమన్నాడు యేసుక్రీస్తు? పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ మలుపునికి కూడా స్వస్థతనిచ్చాడా దావి యేసుక్రీస్తు? చెవు మళ్ళా అప్పిచ్చాడా? సిలువలో కూర్చొని యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు, వీరిని క్షమించమన్నాడు. దావీది కలిగినటువంటి మనసు ఎక్కడ చూస్తున్నాం మనము? క్రీస్తునందు మనం చూడగలం. నిజానికి దావీది యొక్క మనసు ఎలా ఉంటుందో, సారీ అతని యొక్క ధైర్యం ఎలా ఉందో ఒకసారి చూద్దాము, త్వరగానే ముగించుకుందాము. 2 సమూయేలు 14:20 2 సమూయేలు 14:20 సంగతిని రాజుతో మరుగు మాటలతో మనం చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసాను, ఈ లోకమందు సమస్తమును ఎరుగుట ఎందును నా ఏలిన వాడు ఒక నీకు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలవాడు. దావీదు ఎలాంటి వాడని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, దేవదూతల జ్ఞానము కలవాడు. అదే సమూయేలు గ్రంథం 10:10 అదే 2 సమూయేలు 10:10 నీ తండ్రి మహాబలాఢుడనియు అతని పక్షపు వారందరూ ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండెవాళ్ళ వారు సైతము దిగులు నందుదురు. దావీదును చూస్తే ఎలాంటి వారు కూడా దిగులు నందుతారు? సింహపు గుండె గల వారి సైతము కూడా బెదురు నందుతారు. దావీదును చూస్తే అలాంటి వాడు దావీదు. 2 సమూయేలు 18:3 జనులు నీవు రాకూడదు, మేము మా పారిపోయినను జనులు దాన్ని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి. ఎవరితో? దావీదు ఎంతమందితో సాటి? 10,000 మందితో సమానం దావీదు. అలాంటి వాడు కూడా తనను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తులను ఏం చేశాడు? అలాంటి గొప్పవాడు కూడా ఏం చేశాడు? తిరిగి మాట్లాడడానికి తాను చేసినటువంటి తప్పు ఒప్పుకున్నాడు. దేవుడు శిక్ష వేశాడా? అవును, శిక్షను అంగీకరించాడు. తన మీదకి వస్తున్నటువంటి శత్రువులను తిరుగు చేసి తిరిగి కొట్టడం చూశాడా? లేదు, వదులుకున్నాడు. ఈ విషయంలో దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని లోబడినటువంటి దావీదును మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మనం కూడా ఎలాగా ఉండాలి? మనం చేసినటువంటి తప్పిదములకు కొంతమంది మన మీదకి రావచ్చు, వాళ్ళ దృష్టిలో మనం ఎలాగా ఉండాలి? ఓర్చుకుంటూ ఉండాలి, తిరగబడకూడదు, దేవుని గొప్పలు వదిలిపెట్టాలి, దేవుని ఓడుకోవాలి, దేవుని వేడుకోవాలి. వీలైతే వాళ్ళతో ఒప్పుకొని దేవాలతో సమాధానంగా ఉండాలి.
ఇలా లేని పక్షమున మనము ధర్మశాస్త్రము నెరవేర్చే వారు కాలేకపోతాము, ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చే వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రియరాలా, ఒకటి దేవుడు దేవుడు ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది దేవుని చిత్తమే, మనది కాదు. మనం దేవుని చేతిలో ఉందాము, నమ్మకంగా ఉందాము, అందరికీ పొందాలని.

కృపామయుడు, దయామయుడు, మన రక్షకుడు, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మీకు అందరికి తెలియజేస్తుంటున్నాను. ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచి, సంరక్షించి, కాపాడి అన్ని విషయాల్లో మనం విన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనం ఈ శనివారం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇగ్నిట్ రేడియో ప్రోగ్రాం ద్వారా మనం ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకి ఈ రీతిగా కలుసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మనల్ని మనం సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. ఈ రీతిగా మనం ఎదగడానికి మన విన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి జాక్ బ్రదర్ గారికి, క్రిక్ సార్ గారికి, ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్కి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారాన మనం పాటలు అనేటువంటి లెసన్ని మనం నేర్చుకున్నాం. ఈ వారాన ఆరాధన కార్యక్రమంలో మరొక భాగమైనటువంటి బోధించుట అనేటువంటి పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. బోధించుట అనగానేమి? బోధించుట ద్వారా ఆరాధన జరిగించవచ్చా అనే విషయాల్ని ఈ సమయమందు మనం చాలా చక్కగా నేర్చుకుందాం. మీరందరూ చక్కగా వినాలని, వినిన దాన్ని పరిశుద్ధ గ్రంథం పక్కన పెట్టుకొని ప్రతి రెఫరెన్స్ చెక్ చేయాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బోధించడం అనేటువంటి విషయాన్ని కూర్చి మనం ఆలోచించేస్తే, ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఈ పదాన్ని వాడడం జరుగుతుంది. ఆ వాడేటువంటి వారు అతి తక్కువ మంది లోకంలో వాడేటటువంటి వారు. వారిలో ముఖ్యంగా స్కూల్ టీచర్స్ తప్ప ఇంకెవరు బోధించేటువంటి వారు ఉన్నట్టుగా మనకు లోకంలో కనిపించరు. లోకంలో ఉన్నటువంటి వారు పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వారు ఏ రీతిగా చదువుకోవాలి, ఏ రీతిగా నేర్చుకోవాలి, ఏ రీతిగా నోట్స్ రాయాలి, ఏ విధంగా చదివిన దాన్ని అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా అవగాహన చేసుకుందాన్ని ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఈ విషయాలన్నింటినీ స్కూల్లో టీచర్స్ పిల్లలకి ప్రతిరోజు బోధించడం జరుగుతుంది. వారు బోధించకపోతే అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ పిల్లలకి నేర్పించకపోతే ఒక మంచి సమాజాన్ని మనం చూడడం జరగదు. పిల్లలు చక్కగా నేర్చుకొని కుటుంబంలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, సమాజంలో ఏ రీతిగా బ్రతకాలి, భవిష్యత్తులో ఏ రీతిగా ఉండాలి, ఈ విషయాలన్నింటినీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ పిల్లలకి బోధిస్తారు. అలా బోధిస్తారు కాబట్టి వారు పెద్దవారైన తర్వాత వాటి వైపుకు అడుగులు వేస్తూ ఉంటారు, తప్పటడుగు వేసేవారు తప్ప. అంటే ఒక మనిషి సక్రమమైనటువంటి మార్గంలో నడవడానికి వారికి తెలియచేసే విధానాన్ని బోధించడం అంటారు. అది లోకంలో అయితే, మనం ఇక్కడ ఆత్మీయ స్థితిలోనికి మనం వస్తే, ఆత్మీయ స్థితిలో అనగా క్రీస్తు ప్రభువారి యొక్క అధికారముతో దేవుని ఎదుట అంటే ఆయన యొక్క స్థానంలో మనం నిలవబడి సంఘములో దేవుని యొక్క ఆజ్ఞకి మనం విధేయతను చూపిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని లేదా ఆ యొక్క సువార్తని ఉన్నది ఉన్నట్లుగా బోధించడము, దీనినే బోధించడం అంటారు. ఇందులో దేవుని యొక్క వాక్యాన్ని కూలంకషంగా వివరించడము, చర్చించడము, వర్ణించడం, ఇంకా బలంగా విజ్ఞప్తి చేస్తూ
ఒక వ్యక్తి రక్షింపబడడానికి లేదా ఒక వ్యక్తి పాపములో నుండి విడుదల చేయబడడానికి లేదా ఒక వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవుడుగా బ్రతకడానికి మనము ప్రయత్నము ఇందులో చేస్తూ ఉంటాం. నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించండి. బోధించడం అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క అధికారంతో దేవుని ఎదుట మనం నిలవబడి, అంటే ఆయన స్థానములో మనం అక్కడ నిలవబడి, ఆయన స్థానం అంటే మీరు ఆయనతో సమానం తీసుకోబోకండి, ఆ ప్లేస్లో నిలవబడి దేవుని యొక్క ఆజ్ఞకు లేదా క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించడం, దీనినే బోధించడం అంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ బోధించడం అనేది ఎందుకు అవసరమయ్యింది అని మనం ఆలోచించేస్తే, ఒక మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి బోధ అనేది అవసరమైంది. ఆత్మీయంగా బలపరచబడడానికి బోధ అనేది అవసరమైంది. సక్రమమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి బోధ అనేది అవసరమైంది. నువ్వు చేస్తున్నది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని తెలియచేయడానికి ఈ బోధ అవసరమైంది. ఒక వ్యక్తిని హెచ్చరించడానికి ఒక బోధ అవసరమైంది. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా, మనం ఆలోచన చేస్తే ఈ బోధ అంటే బోధించడం అనేటువంటి పదము తెలుగులో మనకు తెలుసు. దీని యొక్క ఒరిజినల్ పదం గ్రీకులో ఏమైందంటే డిడెస్కో. ఏంటండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ యొక్క బోధించడం అనేటువంటి పదము డిఏఎస్కేఓ డిడెస్కో అనేటువంటి గ్రీకు పదం నుంచి ఇది ఉద్భవించింది. గ్రీకు పదం అంటే దీని అర్థం ఏమై ఉందంటే బోధించడం, ఉపదేశించడం, శిక్షణ ఇవ్వడం మరియు వివరించడం. దీనిని ఇంగ్లీష్లో టీచ్ అంటారు లేదా ఇన్స్ట్రక్ట్ చేయడం అంటారు, ట్రైన్ చేయడం అంటారు, ఎక్స్ప్లెయిన్ చేయడం అంటారు. ఇది గ్రీకు పదం డిడెస్కో, డిఏడిఏఎస్కేఓ డిడెస్కో. ఈ యొక్క గ్రీకు పదం నుంచి హిబ్రూలో ఇమాడ్, ఐఏఎంఏడి ఇమాడ్ అనేటువంటి పదం ద్వారా తర్జుమా చేయబడింది. దీని అర్థం కూడా అదే, నేర్చుకోవడం, నేర్పించడం, శిక్షణ ఇవ్వడం, అభ్యసించడం, బోధించడం. ఇవి బోధించడం అనేటువంటి పదాలకి మూల పదాలు. వీటిని తర్జుమా చేసేటప్పుడు ఇంగ్లీష్లోనికి మనకు తెలుసు, ఇంగ్లీష్లో ఏమంటారంటే టీచ్ చేయడం అంటారు. టీచ్, టీఈఎస్ టీచ్ అంటే నేర్పించడము. తెలుగులో బోధించడము. ఇలా గ్రీక్లో నుంచి, హిబ్రీలో నుంచి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి ఈ బోధించడం అనే పదం తర్జుమా చేయబడింది. మళ్ళీ చెప్తాను చూడండి, గ్రీక్లో డిడెస్కో అనేటువంటి పదం వాడబడింది, హిబ్రూలో ఇమాడ్ అనేటువంటి పదం వాడబడింది, దాని ఇంగ్లీష్లో టీచ్, ఆ తర్వాత తెలుగులో బోధించడం అనేటువంటి పదాలుగా మార్చడం జరిగింది. ఆ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క వాక్యము నిలిచి ఉన్నంత వరకు, ఎప్పటి వరకు అండి? దేవుని యొక్క వాక్యము నిలిచి ఉన్నంత వరకు శాశ్వతమైనది. ఒక ప్రత్యేకమైనటువంటి దినాన మరలా మరలా చేయడానికి, అంటే ప్రత్యేకమైన దినాన్ని అంటే మీకు అర్థం కావాలి ఆ యొక్క పదం, ఆరాధన అనేది.
ఆరాధనలో క్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా బోధించడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క సందర్భమేనంటే అనేక సందర్భాలు ఉన్నాయండి బోధించడానికి. నేను చెప్పేది ఆరాధనలో ప్రత్యేకంగా బోధించడం అనేది జరుగుతుంది. బయట సమయంతో పని లేకుండా సమయమందును అసమయమందును అని అన్నట్లుగా ఎప్పుడైనా ఎక్కడైనా మనము బోధించవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని. ప్రియమైనటువంటి వారలారా, మనం మొదటగా బోధించడం అంటే ఏంటో చూసుకున్నాం. దీనికి సంబంధించి ఒక రెఫరెన్స్ని చదివి నేను మీకు వినిపించి పాటలోనికి వెళ్తాను.

తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం చూడండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, ఇప్పుడు చూడండి 2వ వచనం చూడండి, వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము. ఇదండి మనం దీనికి సంబంధించినటువంటి మూలవాక్యం. మళ్ళీ చూద్దాం చూడండి, వాక్యమును ప్రకటించము. ప్రకటించమంటే బోధించుము. సమయమందు చేయండి, అసమయమందు ప్రకటించండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ ఆ ఉపదేశించేటువంటి అందులో ఖండించడం ఉంటుంది, గద్దించడం ఉంటుంది, బుద్ధి చెప్పడం ఉంటుంది. అది ఎందుకు బోధించాల్సి వచ్చింది, ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే దాని కింద వచ్చిన వివరణ మనకు చూడండి. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు కలవారై. ఏంటంటండి, ఎందుకు బోధించవలసి వస్తుందంటే జనులు మంచి బోధను సహించడం లేదు, సత్యమైనటువంటి బోధను సహించడం లేదు, దురద చెవులు కలిగినటువంటి వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని ఇవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యానికి చెవిని ఇవ్వట్లేదు. దురద చెవులు కలిగినటువంటి వారుగా ఈనాడు లోకములో ఉన్నటువంటి వారు తయారవుతున్నారు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, ప్రియమైనటువంటి నా సహోదరి, అందు నిమిత్తమే దేవుడు బోధించడము అనేది మన ముందు పెట్టాడు. ఈ ఒక్క సందర్భం ఏంటంటే అనేక సందర్భాల్లో, సందర్భం ఏదైనా కానివ్వండి, దీని యొక్క అర్థము మనుషులను సక్రమమైనటువంటి మార్గములో నడిపించడమే, ఇదే దీని యొక్క అర్థము. అందు నిమిత్తమే ఈ యొక్క బోధించడం కార్యక్రమాన్ని మన ముందు ఉంచడము జరిగింది. మనం కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే 3వ అధ్యాయం 16వ వచనం నేను ఒకసారి చదువుతాను చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు, దేనికంటండి, బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. పాటలతో నువ్వు బోధిస్తావా, కీర్తనలతో బోధిస్తావా, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో బోధిస్తావా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎలాగైనా బోధించు. అందులో ఏం జరగాలంటే బుద్ధి చెప్పని ఒక మనిషి తన యొక్క మార్గాన్ని విడిచిపెట్టి

ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బోధించడం కూడా ఆరాధనలో భాగమే కదండి. మనకు తెలుసు కదా, మనకందరికీ తెలుసు ఈ యొక్క విషయం. ఎందుకంటే ఆరాధనలో ఉన్నటువంటి విషయాల్లో బోధించడం అనేది ఒక భాగము. యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు తెలుసు, అందరికి తెలిసినటువంటి విషయమే. 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలెను. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన అనేది చేయాలనేటువంటి ఒక ఆజ్ఞ మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆరాధనలో సత్యము ఉండాలి. సత్యం అంటే ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం మరలా యోహాను సువార్తకు వెళ్ళిపోవాలి. 17:17లోకి మనం వెళ్తే, నీ వాక్యమే సత్యము. ఏంటండి, నీ వాక్యమే సత్యము. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా ప్రజలకు సత్యాన్ని తెలియజేయడము ఒక విషయమైతే, వారిని సక్రమమైనటువంటి మార్గంలోనికి నడిపించడము ఆధ్యాత్మిక స్థితి అనేది కాదు, కానీ సక్రమైనటువంటి మార్గంలోనికి నడిపించడము బోధించడము. మనం గమనిస్తే ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మెయిన్ కార్యక్రమం, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాదు, ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఆ విధే అది ఏంటది, బోధించడము. దేవుని దగ్గర ఏ విషయాలు నేర్చుకున్నాడో, ఏ విషయాల్ని చూశాడో, ఆయన ఏదైతే తెలియజేయమని చెప్పాడో, ఆ విషయాలన్నింటినీ లోకములో తెలియచేయడము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధిస్తూ తండ్రినటువంటి దేవుని మహిమపరచినట్లుగా మనం గమనిస్తాం. మనం జనరల్గా మనం ఆలోచించేస్తే ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించిన తరువాత 3.5 సంవత్సరాలు సమాజ మందిరాలలో ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ద్వారా అనేక మంది రక్షణలోనికి రావడం జరిగింది. ఆయన సత్యాన్ని తెలియజేయడం ద్వారా అనేక మంది వారి యొక్క అలవాట్లను, వారి యొక్క పద్ధతులను, వారి యొక్క తప్పులను సరిదిద్దుకొని, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడైనది, ఖడ్గము కంటే ఇంకా వాడైనది. కాబట్టి ఆ యొక్క మాటలు, అంటే ఆ యొక్క సత్యము వారికి గుర్చుకోవడం ద్వారా అనేక మంది మార్చబడ్డారు. అనేక మంది ఆ యొక్క దేవుని మాటలకి ప్రేరేపితులైనటువంటి వారు ఆయనని వెంబడించారు. వెంబడించినటువంటి వారిలో రోగులు సైతం ఉన్నారు. ఆ రోగులు కూడా స్వస్థపరిచాడు. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి విలువను తెలియజేయడం కోసం, ఆయన దేవుని కుమారుడు అని తెలియజేయడం కోసం. మీరు గమనిస్తే మత్తయి సువార్త 4:23లో ఆయన సమాజ మందిరాలలో బోధించాడు. ఆయన యొక్క మాటలకు, అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క బోధకు అనేక మంది ప్రజలు సైతం ఆశ్చర్యపడ్డారు. ఇదేదో కొత్త బోధలాగా ఉందే, ఈయన అధికారంతో బోధిస్తున్నాడే, మనం ఇప్పుడు ఈ యొక్క బోధన వినలేదే, మనకిప్పుడు ఇది తెలియదే, మనల్ని ఇప్పుడు ఇంత గట్టిగా బోధిస్తూ మనకు తెలియజేసేటువంటి వారు లేరే, అందరూ మసిపూసి మారేడికాయ చేసేటువంటి వారిలాగే ఉన్నారే, ప్రతి ఒక్కరూ మనకు అనుకూలంగా బోధించారే, ఇట్లా గుసగుసలాడారు ఆనాడు. కానీ క్రీస్తు ప్రభువారు ఆయన బోధ ఎలా ఉంది అంటే ఖచ్చితముగా ఉంది. ఆయన బోధ లోకంలో ఉన్నటువంటి మనుషులను, అనగా దేవుని విడిచిపెట్టి ఉన్నటువంటి మనుషులందరూ దేవుని వైపుకి నడిపించేదిగా ఉంది. ఈనాడు మనం బోధించాల్సింది కూడా అదేనండి. ముఖస్తుతి చేస్తూ బోధించడం తగదు, నీ యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి బోధించడం తగదు, ఇతరుల యొక్క మెప్పును పొందుకోవడం కోసం దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించడం చేయకూడదు. ప్రేమైనటువంటి నా సహోదరుడా, ప్రేమైనటువంటి నా సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా మనం బోధించాలి. క్రీస్తు ప్రభు వారి బోధన చూసి ఏ రీతిగా ఆశ్చర్యపడ్డారో, ఈనాడు మనము గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని చూసి బోధిస్తున్నప్పుడు ఆ రీతిగా జనులు ఆశ్చర్యపడి దేవుని వైపుకి తెప్పబడాలి. క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి విషయం మనకు తెలుసు. ఆ తర్వాత

క్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి శిష్యులు సహితము. మనకి యొక్క విషయం అందరికీ నోటెడ్ అండి, ఏంటంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటిసారిగా అక్కడ అందరూ క్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరూ అపొస్తలులు బోధించడం ప్రారంభించినప్పుడు అనేక మంది, ఎంతమంది అండి, అనేక మంది, దాదాపు 3000 మంది రక్షణలోనికి రావడం జరిగింది. వారు బోధించింది కూడా ఎలా బోధించారు? అధికారముతో బోధించారు, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించారు. వారికి భయం కలిగింది, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు. అందరూ ఎదుక్కున్నారు, సతమతమైపోయారు, టెన్షన్ పడిపోయారు, బాధపడిపోయారు. వారి తప్పు వారికి తెలిసింది. అప్పుడేమన్నారు పేతురు, మీరు రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలన్నప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షణలోనికి వచ్చినట్లుగా మన గ్రంథంలో చూస్తాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఎలాంటి కార్యక్రమాలు జరగాలండి? ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. మన 20వ అధ్యాయంలో కూడా మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. పౌలు గారు శిష్యులతో అర్ధరాత్రి వరకు బోధించాడండి. ఎప్పటి వరకు అండి? ఏం పగల బోధించకూడదా ప్రేమైనటువంటి వాళ్ళారా? ఎప్పుడైనా బోధించవచ్చు అండి, సమయమందును అసమయమందును ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చు. కానీ ఆ యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. వాక్యమే సత్యము కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా బోధించవలసినటువంటి అవసరత ఉంది. ఇప్పటి వరకు మనం ఆరాధన అంటే ఏంటో చూసాం. క్షమించండి, ఇప్పటి వరకు మనం బోధించడం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. అందులో దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువారు ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులు బోధించినట్లుగా మనం నేర్చుకున్నాం. ఈ సమయమందు ఆనాడైతే ప్రభువారు బోధించారు, శిష్యులు బోధించారు, మరి ఈనాడు ఎవరు బోధించాలి? అర్థమైందండి నా పాయింట్, బాగా క్యాచ్ చేయాలి. ఈనాడు ప్రతి ఒక్కరు బోధించేసేయచ్చా? ఎవరు పట్టి వాళ్ళు బోధించవచ్చా? గ్రంథం ఏం చెప్తుంది ఎవరు బోధించాలని? పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆ యొక్క విషయాల్ని కూలంకషంగా తెలుసుకుందాం. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 1వచనం నుంచి చదువుకుంటూ వస్తే, ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్న ప్రతి విషయం నేనేదో క్రొత్తగా చెప్పట్లేదు, వాక్చాతుర్యంతో బోధించట్లేదు. గ్రంథములో ఉన్నదాన్ని, మనందరికీ తెలిసిన దాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనం నెమర వేసుకుంటున్నాం. ప్రేమైనటువంటి నా సహోదరులారా, నా సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మతగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునయుండి మద్యపాని కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడినవాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునే ఉండవలను. ఎవడైనా తన ఇంటి వారిని అలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించును. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి తన కుటుంబాన్నే ఏలలేకపోతే, తన కుటుంబాన్నే పరిపాలన చేయలేకపోతే, తన కుటుంబానికే బోధించలేకపోతే, తన కుటుంబానికి మంచి ఏంటి చెడేంటి అని చెప్పలేకపోతే, తన సంఘానికి ఏ రీతిగా చెప్పగలడండి? ఆలోచించేయండి. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం పెద్దలను కూర్చి, ఇక్కడ పెద్దలకు ఉన్నటువంటి అర్హతలు మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ యొక్క మాటల్లో తన కుటుంబాన్ని ఏల నేరలేకపోతే, తన కుటుంబాన్ని పరిపాలన చేయలేకపోతే, సంఘమును ఏ రీతిగా పరిపాలన చేస్తారు? తన కుటుంబానికి బోధించలేకపోతే సంఘమునకు ఏ రీతిగా బోధిస్తారు? జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళారా, బోధించే అధికారం ఈనాడు ఎవరెవరికి ఉందంటే, ఇదిగో ఇక్కడ పెద్దలకి ఇచ్చింది, పెద్దలకి ఇవ్వబడింది.
మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దీని తర్వాత ఉన్నటువంటి పత్రిక రెండవ పత్రిక అండి, నాలుగో అధ్యాయం మనం చదివితే, ఇంతకుముందు ఈ యొక్క విషయాన్ని చదివాం. వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము పరిపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు బుద్ధి చూపుము, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఎవరంటండి? సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ప్రియమైనటువంటి నా సహోదరి నా సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి రెండవ వచనం నుంచి మనం ఐదో వచనం వరకు చదువుకుంటూ వస్తే ఇక్కడ ఇద్దరిని మనం గమనించవచ్చండి. ఎవరిని గమనించవచ్చని మనం ఆలోచన చేస్తే, బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. ఎలాంటి బోధకులంట? సత్యమునకు చెవినీయక స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకున్నారు. బోధకులు పోగు చేసుకున్నారంటే వారు బోధించేవారు కాబట్టి, బోధించే అధికారము వారికి ఇవ్వబడింది కాబట్టి ఆ యొక్క బోధకులను వారి స్వకీయమైనటువంటి ఆలోచనలకు దురాలోచనలకు అనుకూలంగా వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే ఐదవ వచనం, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. స్వార్థకుని పనిచేయాలి. స్వార్థను ప్రకటించేటువంటి వారిని స్వార్థకులు అంటారు. ఈ చదవబడినటువంటి ఈ యొక్క రెండు వచనాలు మనం గమనిస్తే బోధించేటువంటి అధికారం ఎవరెవరికి ఉందంటే, ఇదిగో బోధకులకి స్వార్థకులకి కూడా ఉంది అన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి గమనించవచ్చు. నా ప్రియమైనటువంటి నా సహోదరి నా సహోదరులారా, మరొక వచనాన్ని నేను మీకు చదువుతాను. ఒకటో వచనం, క్షమించండి, తీతు పత్రిక 1:5 కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలు నియమించుము. ఏంటండి పెద్దలు? ఎక్కడ పెద్దలు? సంఘములో పెద్దలు. ఈ యొక్క పెద్దలు, బోధకులు, స్వార్థకులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అర్హులు. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలి, బ్రదర్ పెద్దలు అన్నారు, స్వార్థకులు అన్నారు, బోధకులు అన్నారు, వీరు స్త్రీలా పురుషులా? ఖచ్చితంగా పురుషులేనండి, స్త్రీలు కాదు. జ్ఞాపకం చేసుకోండి, నేను చెప్పేటువంటి మాట కాదు, గ్రంథమే చెప్తుంది. సంఘములో స్త్రీలు బోధించుటకు దేవుడు వారికి అధికారం ఇవ్వలేదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:11 నుంచి చదువుకుంటూ వచ్చిన, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:34 నుంచి చదువుకుంటూ వచ్చిన, నా ప్రియమైనటువంటి సహోదరులారా నా ప్రియమైనటువంటి సహోదరిలారా, స్త్రీలకి బోధించడానికి అధికారము ఇవ్వలేదు. పరిచర్య చేయొచ్చు, మాట్లాడచ్చు, ఏమైనా నేర్చుకోవాలంటే భర్త దగ్గర నేర్చుకోవచ్చు, కానీ సంఘములో బోధించడానికి స్త్రీలకు అధికారం ఇవ్వబడలేదు. మరి బయట బోధించడం అంటే, బయట పురుషులు లేనటువంటి ఆ సందర్భంలో స్త్రీలు బోధించవచ్చు, స్త్రీల క్లాసులో బోధించవచ్చు, ఇతరులు చర్చించవచ్చు, ఇతరులకు నేర్పించవచ్చు, కానీ ఆ యొక్క సభలో పురుషులు అనేక మంది ఉండి స్త్రీలుంటే అప్పుడు కూడా వారు బోధించకూడదు. ఎందుకంటే నువ్వు పురుషుని దగ్గర నేర్చుకోవాలి. మొదట ఆదాముల తర్వాత హవ్వయ్యను నిర్మింపబడి కారా? పాపములను పడడానికి కారణం ఎవరయ్యారు? స్త్రీ అయింది, పురుషుడు కాలేదు. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేశాడంటే స్త్రీలకు అక్కడ కొంచెం లిమిట్ అనేది పెట్టాడు. ఆ ఒక్క సందర్భంలో మిగతా ఎక్కడైనా బోధించవచ్చు. మీరు ఆరాధనలు బోధించడానికి స్త్రీలకు అనుమతి ఇచ్చినట్లుగా మనం గ్రంథములో ఎక్కడ కూడా మనము చూడలేము. ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచన చేయాలి, ఏంటంటే కొన్ని సంఘాలలో కొద్దిమందిని నియమించడం జరుగుతుంది,
అప్పుడప్పుడు కొద్దిమంది కొత్త వారం సంఘంలోనికి రావడం కూడా జరుగుతుంది. క్రొత్త వారిని లేదా క్రొత్తగా చేరినటువంటి వారిని వెంటనే వారికి వాక్యము చెప్పడానికి మనం అవకాశం ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు అనే మనం ఆలోచన చేయాలండి. గ్రంథం కూడా అదే మనకు చెప్తుంది. 1 తిమోతి 3:6-7 చూస్తే వేరే సంఘం నుంచి వచ్చినటువంటి వారిని లేదా కొత్తగా బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిని సంఘంలోనికి కొత్తగా వచ్చినటువంటి వారికి మనము అవకాశము ఇవ్వకూడదు. ఎందుకంటే వారు ఏంటో మనకు తెలియదు, వారి స్థితి ఏంటో మనకు తెలియదు, దేవుని యొక్క వాక్యములో వారు ఎంతవరకు తర్ఫీదు పొందారో కూడా మనకు తెలియదు. కాబట్టి వారికి వెంటనే మనము సంఘములో బోధించడానికి అవకాశము ఇవ్వకూడదని గ్రంథం చెప్పింది. నాకు వచ్చిన నేను చదివి మీకు వినిపిస్తాను. రెండో తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. 2 అండి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యమైనటువంటి వారికి మరియు నమ్మకమైన మనుషులకు అప్పగించము. ఎవరికి అప్పగించమన్నాడండి? సామర్థ్యమైనటువంటి వారికి అప్పగించాలి మరియు నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరి స్థితి ఏంటి, ఎవరి సామర్థ్యం ఏంటి, ఎవరు నమ్మకం కలిగినటువంటి వారు, ఎవరు నమ్మకము లేనటువంటి వారు అనే విషయము మనకు తెలియదు. తెలిస్తే తప్ప తెలియకుండా మనము ఎవరికి కూడా ఆ అవకాశము ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. మరొక విషయాన్ని కూడా నేను చదువుతాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చూడండి. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఎలాంటి వారండి? సంగము చేత వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారై ఉండాలి. వారి సాక్ష్యం ఏంటో, కొత్త వారి సాక్ష్యం ఏంటో మనకు తెలియదు వారి ఊరిలో. కానీ రాగానే మనం వారికి అవకాశం ఇస్తే, వారేంటో తెలియనప్పుడు, వారు ఎలా బోధిస్తారు తెలియనప్పుడు, సంఘాన్ని కలవరపరిచే అవకాశం ఉంది. కాబట్టి క్రొత్త వారు ఏంటో ఏమిటని తెలుసుకొని, వారు ఎంతవరకు తర్ఫీదు పొందారు, ఎంతవరకు కరెక్ట్గా బోధించగలరని తెలుసుకొని మనం వారికి అవకాశం ఇవ్వడం మంచిది అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఆలోచన చేశాడు. కాబట్టి ఇదిగో ఈ విధానాన్ని కూడా మనకు గ్రంథంలో మన ఎదుట ఉంచడం జరిగింది. ఎవరు బోధించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం. ఇప్పుడు ఎందుకు బోధించాలి దేవుని యొక్క వాక్యాన్ని, ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం.

మనం మత్తయి సువార్త అందరికి తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తానండి. 15వ అధ్యాయంలోనికి వెళ్తే 9వ వచనంలో ఒక మాట ఉంది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటండి, మనుష్యులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములని ఇతరులకి బోధిస్తూ వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. వారు పెదవులతో గణపరుస్తున్నారు, వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారి యొక్క సొంత పద్ధతులే బోధిస్తూ ఉన్నారు. కాబట్టే ఇదిగో మనం కరెక్ట్గా బోధించాల్సినటువంటి అవసరత ఉంది. వారు తప్పు బోధ చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితమైనటువంటి బోధ, లేఖనానుసారమైనటువంటి బోధ, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ, హితబోధ, దేవుని యొక్క బోధను మనం బోధించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకు అని ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని ఘనపరచడానికి బోధించాలి. మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడానికి బోధించాలి. ఇంతకుముందు మనం ఆలోచన చేసినట్లుగా ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి మనం వారికి బోధించాలి. Ephesians 5:27 చూసిన, Kirtana 119:9 కానీ 104వ వచనాన్ని మనం గమనించిన, 1 Corinthians రాసిన పత్రిక 14వ అధ్యాయం 23-24వ వచనం చూసిన ఈ యొక్క విషయాలను మనకు అక్కడ పొందుపరచడం జరిగింది. దేవుడు మనం ఎందుకు బోధిస్తున్నామంటే దేవుని ఘనపరచడానికి బోధిస్తున్నాం, మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడానికి బోధిస్తున్నాం, ఇతరుల యొక్క ప్రవర్తనను సరిచేయడానికి బోధిస్తున్నాం, ఇతరులను అనగా లోకంలో ఉన్నటువంటి వారిని రక్షణలోనికి నడిపించడానికి మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రేమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని నేను చెప్తాను. ఎలా బోధించాలి దేవుని యొక్క వాక్యాన్ని అంటే, నేను సమయం కొంచెమే ఉందండి, నేను రెఫరెన్స్ చదువుతూ వెళ్తాను, చూడండి నేను రెఫరెన్స్ని చెప్తూ వెళ్తాను, మీరు ఒకసారి పరిశీలన చేయండి, నోట్ చేసుకొని. మనం ఎలా బోధించాలో అనే విషయం మనకు తెలియాలంటే ఎలా బోధించకూడదు కూడా మనకు తెలిసి ఉండాలి. ఎలా బోధించకూడదు అనే విషయం మనకు తెలిస్తే తప్ప ఎలా బోధించాలో అని ఖచ్చితంగా మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఎలా బోధించకూడదంటే దేవుని యొక్క వాక్యాన్ని వంచనగా బోధించకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం యొక్క విషయం ఉంది. ఎలా బోధించకూడదు? వంచనగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించకూడదు, వాక్చాతుర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించకూడదు. 1 Corinthians 2:1 హేళనగా అంటే అపహాస్యంతో కూడిన విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించకూడదు. 1 Timothy 1:4 హాస్యాస్పదంగా బోధించకూడదు. 2 Timothy 4:3-4 కపటముతో కూడినటువంటి బోధ చేయకూడదు. 2 Corinthians 2:17 రహస్యమైనటువంటి విషయాలను రహస్యంగా ఇతరులకు అర్థం కాకూడదని, లేదా ఇతరుల పాడైపోవడానికి, లేదా ఇతరుల నాశనమైపోవడానికి వారు అభివృద్ధి చెందకూడదు, వారు పాపంలో పడిపోవాలి అనే ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించకూడదు. 2 Peter 2:1 కల్పన కథలతో కూడినటువంటి మాటలను మనం బోధించకూడదు. 2 Timothy 4:4 సత్యమునకు వ్యతిరేకమైనటువంటి బోధన మనం బోధించకూడదు. 1 Timothy 4:3-4 నా ప్రియమైనటువంటి వారలారా, చెప్పబడినటువంటి ఈ యొక్క 8 విషయాలను మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా బోధించకూడదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, సందర్భం ఏదైనా కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బోధించేటప్పుడు ఈ యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. మనం బోధించేటువంటి ఈ యొక్క బోధలో దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకపరిచేలాగుందా? నా యొక్క సొంత ఆలోచనతో బోధిస్తున్నానా? నా తెలివితేటలతో బోధిస్తున్నానా? దేవుని యొక్క వాక్యాన్ని అపహాస్యం చేస్తూ బోధిస్తున్నానా? లేదా ఇతరుల ఎడల ఇతరుల దగ్గర దేవుని యొక్క వాక్యం కించపరిచే విధంగా బోధిస్తున్నానా? లేదా ఉన్నదాన్ని కలిపి చెరిపేటటువంటి యొక్క మాటలతో నేను బోధిస్తున్నానా? అంటే కపటముతో కూడినటువంటి మాటలతో బోధిస్తున్నానా? ఇతరుల పాడైపోవడానికి, వీరు అభివృద్ధి చెందకూడదు, వీరు నాశనం అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో నేను బోధిస్తున్నానా?
కల్పన కదలతోకున్నటువంటి విషయాలు నేను బోధిస్తున్నానా? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను బోధిస్తున్నటువంటి విషయాన్ని మనము నేర్చుకొని ఆ తర్వాత బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఎలా బోధించకూడదో తెలుసుకున్నాం, మరి ఎలా బోధించాలో కూడా తెలుసుకోవాలి కదా. దేవుని యొక్క వాక్యమును బోధించేటప్పుడు మొదటి పేతురు 4:11 చెప్పినట్లుగా దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:17 చెప్పినట్లుగా దేవుని యందు బోధించుచున్నామనేటువంటి జ్ఞానముతో బోధించాలి. 2 తిమోతి 3:16-17 తెలియజేసినట్లుగా దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడి బోధించాలి. 1 తిమోతి 1:3-4 చెప్పినట్లుగా వాక్యానుసారముగా బోధించాలి. 1 తిమోతి 4:11 చెప్పినట్లుగా మనల్ని మనం సరి చేసుకుంటూ బోధించాలి. 3:16 చెప్పినట్లుగా ఆత్మ సంబంధంగా బోధిస్తూ ఇతరులను హెచ్చరిస్తూ వాళ్ళకి తెలివి రావాలని, బుద్ధి రావాలని, జ్ఞానం రావాలని దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ఇదిగో ఈ రీతిగా మనము బోధించాలి. దేవుని యొక్క వాక్యము అనే మాట అనేటువంటి ఆ యొక్క విషయము మన మనసులో ఉండాలి. మనము బోధించేటప్పుడు దేవుని సన్నిధిలో చేరి బోధిస్తున్నామని ఆ మాట మన యొక్క మనసులో ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ బోధించచ్చేమో కానీ దానికి తగు సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు కలిగి బోధిస్తున్నామా అంటే, ఒక విషయం గురించి బోధించాలన్నప్పుడు దాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క పాఠాన్ని నేర్చుకోవాలి, దాని యొక్క పూర్వ పరాలను మనం తెలుసుకోవాలి, దాని యొక్క ముందేంటి వెనకేంటి అనేటువంటి విషయాల గురించి మనం లోతుగా ఆలోచన చేయాలి. ఇవన్నీ ఆలోచన చేసి అప్పుడు సిద్ధపడి అప్పుడు బోధించాలి దేవుని యొక్క మాటలు. ఆ యొక్క సిద్ధపడినటువంటి విషయాలు కూడా లేఖనానుసారంగా ఉన్నాయా లేవా, గ్రంథంలో చెప్పబడిందానే బోధిస్తున్నామా లేదా, లేదా ఇతరులు పాడవడానికి బోధిస్తున్నామా, ఇతరులను సరిచేయడానికి బోధిస్తున్నామా, ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి బోధిస్తున్నామా, ఇతరులను సరిదిద్దడానికి బోధిస్తున్నామా, ఇతరులను హెచ్చరించడానికి బోధిస్తున్నామా, ఇతరులను క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి బోధిస్తున్నామా, ఇతరులను సంఘములకు నడిపించడానికి మనం బోధిస్తున్నామా, ఈ యొక్క విషయాలన్నీ మన మనసులో ఉండాలండి. వీటన్నిటినీ మనకు మన మనసులో పెట్టుకొని ఇవన్నీ లేఖనానుసారంగా ఉన్నట్లయితే బోధించాలి. లేఖనానికి వ్యతిరేకంగా ఉంటే మనం ఎప్పుడు కూడా బోధించకూడదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఆలోచించేయాలి యొక్క విషయాన్ని. ఎందుకంటే మనము సంఘంలో బోధించేటప్పుడు ఒక వ్యక్తి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం పెరగడానికి బోధించాలా. ఆ విశ్వాసం పెరగడం వల్ల ఏమవుతుంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం క్రీస్తుని గురించి మాట వల్ల కలుగుతుంది, ఆ తర్వాత అతను రక్షణలోనికి వస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తే ఇతరుల యొక్క తప్పేంటి, ఇతరుల యొక్క పొరపాట్లు ఏంటో వాళ్ళు ఆలోచించేస్తారు, అప్పుడు కూడా దేవునికి రావడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆత్మీయంగా ఎదగడానికి, అంటే ఆధ్యాత్మికంగా దేవుని దగ్గరకు రావడానికి మన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఉండవ ఉన్నట్లుగా బోధిస్తే అతను రక్షింపబడతాడు. ఈ విషయాలన్నీ మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలండి. ఈ యొక్క విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకొని ఆ యొక్క సందర్భం ఏంటనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని సరైనటువంటి వివరణను మనం మనకై మనం తెలుసుకొని ఆ తర్వాత దాన్ని ఇతరులకు బోధించాలి. ఆ బోధించేటువంటి ఆ యొక్క మాటలు బోధించడం మాత్రమే కాదండి ప్రేమైనటువంటి వాళ్ళు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ బోధించే ప్రతి మాటను మన జీవితంలో ఆచరించాలి. మనం ఆచరిస్తూ ఇతరులను ఆచరించమని మనం చెప్పాలి. ఈ రీతిగా మనం బోధిస్తే దేవుని యొక్క సత్యం ప్రకటించబడుతుంది, ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది, పాపాన్ని కూర్చున్నటువంటి హెచ్చరిక వాళ్ళకు వస్తుంది, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకి తెలుస్తుంది, క్రీస్తు ప్రభువాను గురించి వారు తెలుసుకుంటారు, ఆ తర్వాత దేవునికి దగ్గర అవుతారు. తరువాత మన యొక్క సంఘము ఆధ్యాత్మికంగా, అంటే ఆత్మీయంగా గొప్ప
గొప్పగా స్థిరపరచబడుతుంది, గొప్పగా బలపరచబడుతుంది. నా ప్రియమైనటువంటి నా సహోదరుడా, ప్రియమైనటువంటి నా సహోదరి, బోధించడం అంటే కేవలం మాట్లాడడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని సత్యంగా ప్రకటించి ప్రజలు దాన్ని అర్థం చేసుకొని వారు విశ్వసించి వారు ఆచరించేలాగా మనము చేయడము. దేవుని యొక్క వాక్యాన్ని సత్యంగా బోధిస్తే దేవునికి ఖచ్చితంగా మహిమ కలుగుతుంది. అప్పుడు మనం మంచి బోధకులముగా పేరు తెచ్చుకుంటాము, అందరూ దేవుని వైపుకి తిరుగుతారు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ యొక్క విషయాల్ని మీరందరూ మీ యొక్క మనసులో పెట్టుకోవాలని, చెప్పబడిన ప్రతి మాటను మీరు పరిశీలన చేయాలని మీకు ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. ఇప్పటివరకు చక్కగా వినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం కలిసిన జాక్ బ్రదర్కి, కిర్క్ సార్ గారికి, వారి యొక్క సంఘాలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.

0: All right, so Wanda Namalu, and good to see everybody. Good morning from my side of the world. Good evening to all of you.
1: Andariki vandanalandi. Andariki kuda subha subha sayantramu. Manakaithe subha sayantramu ayaku subhodayam ani cheptu unnaru. Andariki kuda vandanalu teliyestunnadu.
0: All right, we are in part two of our lesson today. We're, of course, in the basics of belief, talking about the church. We're looking at the work of the church. What is the work of the church?
1: మనము రెండవ పాఠంలో ఉన్నాము, అంటే ఒకే అంశంలో రెండవ భాగంలో మనం ఉన్నాము. గడిచిన వారం నుండి మనం ఇది చదువుకుంటూ ఉన్నాము. సంఘము అంటే ఏమిటి, సంఘం యొక్క పని అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి ఈ రోజు మనము చర్చించుకొని పోచున్నాము. సంఘము యొక్క పని ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ రోజు నేర్చుకొని పోతున్నాము.
0: And just as a reminder, again, this is part two. Let's notice what we discussed last week very briefly.
1: మనము గడిచిన వారంలో జరిగినటువంటి వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము.
0: Point number one, as we looked at last week, was the work of the church. The church must preach the gospel.
1: మనము మొదటి పాఠం ఈ అంశములో సంఘం యొక్క పని అనే అంశములో మొదటి పాయింట్ ని మనము చూసినప్పుడు సంఘము సువార్తను ప్రకటించాలి అనే విషయం గురించి మనం నేర్చుకొని ఉన్నాము.
0: Point number two, we discussed that the church must make disciples.
1: అలాగే రెండవ అంశం గురించి మనం ఏం నేర్చుకున్నామంటే సంఘము తప్పకుండా శిష్యులను తయారు చేయాలి అనే విషయాన్ని గురించి నేర్చుకొని ఉన్నాము.
0: Point number three, we noticed that the church must edify. We have to build up the saints. We have to build up our individual members.
1: అలాగే సంఘము శిష్యులను అభివృద్ధి పరిచే విషయంలో, అలాగే పరిశుద్ధులను అభివృద్ధి పరిచే విషయంలో, వాళ్ళని ఎదిగించే విషయంలో పని జరిపించాలి అనే విషయం గురించి మనం తెలుసుకుని ఉన్నాము.
0: Point number four, we noticed that the church must help needy saints. We have to help those who are needy among us.
1: అలాగే నాలుగవ పాఠం పాయింట్ లో మనం చూసినప్పుడు సంఘము అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులకు, అవసరంలో ఉన్నటువంటి పరిస్థితులకు అందరికి కూడా సహాయం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం చర్చించుకొని ఉన్నాము.
0: And that brings us today to point number five. That's where we'll pick up today. Point number five, which is the church must remain holy and faithful.
1: అలాగే ఈరోజు ఐదవ అంశంగా, ఐదవ పాయింట్ గా సంఘము పరిశుద్ధంగా మరియు నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని గురించి నేర్చుకుందాము.
0: We've got to remember that two things. Number one, Christianity is not part-time.
1: చూడండి, మనం మొదటిగా ఒక విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. క్రిస్టియానిటీ అనగా క్రైస్తవ్యం అంటే అదేదో పార్ట్ టైం జాబ్ లాగా ఉండకూడదు.
0: And this, in the same way, the church is not part-time. It's not just a mission. It is something that has to be done, and we have to remain, as we're going to talk about, holy and faithful.
1: మనము పరిశుద్ధంగా లేదా నమ్మకంగా ఉండాలనే విషయంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది ఈ పరిశుద్ధంగా నమ్మకంగా ఉండేటువంటిది పార్ట్ టైం గా కాకుండా దానికి సంబంధించినటువంటి విషయంలో నిరంతరం కలిగి ఉండాలి అనే విషయం గురించి మనం నేర్చుకుందాము.
0: It's very sad sometimes that people will attend the worship services on Sunday and they will act very holy on Sunday, but then after Sunday they act like everyone else in the world.
1: చూడండి, ఆదివారం రాగానే సంఘంలో హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగా చేస్తుంటారంటే వారు ఆ దినము పరిశుద్ధంగా ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఆదివారం అయిపోయిన మరుక్షణము వారు మళ్ళీ యథాస్థితికి చేరుతూ ఆ పరిశుద్ధత అనే విషయం గురించి ఆలోచన చేసేవారిగా ఉండరు.
0: But we have to understand that we are God's people.
1: ఒకటి అర్థం చేసుకోవాలి, మనం దేవుని యొక్క జనాభా అనే విషయం మర్చిపోకూడదు.
0: And we have to act holy as the church individually. And certainly we always have to act holy and faithful as the church.
1: మనము ప్రతి విషయంలోనూ పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అది సంఘంగా కూడుకున్నప్పుడు కానీ, మన వ్యక్తిగతంగా ఉంటున్నప్పుడు కానీ, మనం ఎప్పటికైనా కూడా పరిశుద్ధంగా ఉండడం ఎప్పుడు మర్చిపోకూడదు.
0: All right, let's read 1 Peter chapter 1 verses 15 and 16. First Peter chapter 1 verses 15 and 16.
1: మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 16 వచనాలు మనం చదువుకుందాము.

0: మొదటి పేతురుకు రాసిన పత్రిక 1:15-16 కంటిన్యూగా 14-16 కంటిన్యూగా ఉన్నాయి. అక్కడ నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఓకే,
1: right? Okay. So we notice in this verse that the Apostle Peter says, telling us that we've got to be different from the world. We cannot act one way on Sunday and act differently the rest of the week. We've got to be holy because God is holy and Jesus is holy.
0: చూడండి, సంఘస్థులకు ఇప్పుడు పేతురు బోధ తెలుపుతూ ఉన్నాడు, మనము ఆదివారం మాత్రమే పరిశుద్ధులుగా ఉండి మిగతా రోజుల్లో మనము మనకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాల్సినటువంటి ఆ పరిస్థితి రాకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు. మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, సెపరేట్ గా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, క్రీస్తు కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు, కాబట్టి ఆయన యొక్క జనాభా ఆయన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనకు నేర్పుతున్నాడు.
1: One of the main goals of each of us individually is that we are to teach others about the gospel.
0: మనము ప్రతి ఒక్కరము ఒకరితో ఒకరము ఈ బోధను మనం ప్రకటించుకుంటూ ఉండాలి.
1: Oh, you got a bad signal there. And
0: poor brother.
1: Yeah, just a little bit. Yeah, I lost you at the end of that. So repeat that again if you remember.
0: Oh, okay.
1: Well, the point is that we have to act different. We have to teach. Everyone has to teach. And if I act differently on Sunday and then Monday through Saturday, I act like the rest of the world, what good does that do for the cause of Christ, for the purpose of teaching and evangelizing? There's no good in it at all if I act so differently because I have to show my influence.
0: చూడండి, మనము ఆదివారము కాకోకుండా మిగతా సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా మనము తప్పకుండా పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము మన ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించే వారుగా మనం ఉంటూ ఉన్నాము. మన సువార్త మన యొక్క నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాము మనం అందరం.
1: And so we have to pursue holiness.
0: Wait.
1: Okay, sure.
0: You hear that song?
1: Yeah, not much. I can't hear it much.
0: Too much song.
1: Yeah. Brother Robbie has someone who give him just a minute to adjust a few things. Welcome into Sanjay. Good to see you, Sanjay. Waiting on Brother Ravi to get back in.

0: Sorry.
1: That's all right. No problem. So I was saying before you came back on that we as Christians represent Christ, and we have to, as we go about our daily lives, represent what we focus on every Sunday. We worship on Sunday, and then we leave that worship to represent the things that we've learned and to represent Christ.
0: కానీ మనము క్రైస్తవులము అని అనగానే మనం క్రీస్తును వ్యక్తపరచవలసినటువంటి వారిగా ఉన్నాము. మన యొక్క ప్రవర్తన ద్వారా క్రీస్తును బయలుపరచవాలి. మనము ఆరాధన సమయంలో ఆరాధనగా కూడుకుంటున్నప్పుడు ఆరాధన ముగిసిన తర్వాత మిగతా దినముల అన్నింటిలో కూడా మనం ఆరాధనలో నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మనము ఎదుటి వాళ్లకు ప్రకటించే వారిగా మన యొక్క ప్రవర్తనలో మనం క్రీస్తును చూపించే వారిగా ఉండవలసినగా ఉన్నాము.
1: And so just as we as individual Christians have to understand we are to live holy, the church as a whole has to also guard the sound doctrine that we learn in God's Word.
0: చూడండి, మనము ప్రత్యేకంగా ఒకరికొకరము మనం అందరం కూడా క్రైస్తవులుగా ఉంటున్నాము. క్రీస్తు యొక్క సంఘము అంతా కూడా క్రీస్తును ప్రకటించేదిగానే ఉంటూ ఉన్నది.
1: The reason that there are so many denominations is because that they do not guard against leaving this book. This is the guidebook. The Bible is our guidebook, our rule book, our commands, and we have to follow it 100%.
0: చూడండి, బైబిల్ను మనం వెంబడించే వారిగా ఉండాలి మన వ్యక్తిగత జీవితంలో కూడా. ఎందుకంటే ఇది మన మార్గమైనది, మన దిక్షిష అయినది, మనం నడిపించేదిగా ఉన్నది, మనం ఆజ్ఞాపించేదిగా ఉన్నది. మనం 100% నూటికి 100% మనము బైబిల్ను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆ బోధలోను ఆ ప్రవర్తనలోను మనం ఎప్పటికీ కూడా 100% నడుచుకునే వారిగా ఉండాలి.
1: And one of the things that is the responsibility of preachers like me and Brother Ravi and others here who are preachers, we have to make sure that we encourage righteous and holy living during the week, not just on Sunday, but we have to tell all of those who are in the audience, you have to live righteously and holy through the rest of the week.
0: చూడండి, సువార్తను ప్రకటించేటువంటి వారందరూ కూడా సహోదరులు కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కావచ్చు, ప్రతి క్షణం కూడా నీతిమంతులుగా నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము ఇంకా ఆదివారం మొదలుకొని తర్వాత వచ్చిన ప్రతి దినములలో కూడా వారు నీతిగాను నమ్మకంగాను పరిశుద్ధంగాను ప్రత్యేకంగాను జీవించవలసిన వారిగా ఉన్నారు. దాని ద్వారా క్రీస్తును ప్రకటించే వారిగా ఉంటున్నారు.
1: Because there are those that think, as individual Christians, that once I finish my worship on Sunday, that's it. I don't have to do anything else.
0: చూడండి, మనం ఇండివిజువల్గా ఒకరికొకరు మనం అందరం కూడా క్రైస్తవులుగా ఉంటున్నాము. మనం క్రీస్తును బయలుపరిచే వారిగా ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆరాధన అయిపోగానే మనం క్రైస్తవులం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సండే వర్షిప్ లో మనము ఉన్నటువంటి ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని అది మొదలుకొని తర్వాత ఆరాధన ముగించబడిన తర్వాత ఆ పరిశుద్ధతను మనము కోల్పోతూ మనం యథావిధిగా జీవిస్తూ ఉంటున్నాము.
1: But I have a big responsibility, as we talked about in our text, to live in a holy way every single day, and the church itself has to conduct itself in a holy way as well.
0: చూడండి, మనము ప్రతి క్షణం కూడా ఈ వాక్యాన్ని ప్రకారంగా మనం ఎలాగా ఉండాలంటే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం పరిశుద్ధులుగా జీవించవలసిన వారిగా ఉంటున్నాము.
1: A church has to remain active and busy and be well known in the community, or it's going to lose its faithfulness.
0: చూడండి, సంఘము ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉండాలి. పరిశుద్ధతలోను నమ్మకత్వంలోను విశ్వాసంలోను ఈ విధమైనటువంటి క్రియలను జరిగించే విషయంలోను ఎప్పటికీ కూడా విశ్రమించకోకుండా దాన్ని అలాగే కంటిన్యూగా నడిపించుకుంటూ ఉండాలి. యాక్టివ్ గా ఉండాలి సంఘం ఈ విషయంలో అన్నింటిలో కూడా.
1: In the Catholic religion, there are those men that would live, for example, in a monastery. They'll It's a group of men, and they live by themselves, isolated from the rest of the world, and they live alone, and they don't impact. They don't have an influence on anybody outside their own community.
0: మనం ఆర్షియం వారిని గమనించినప్పుడు క్యాథలిక్స్ వారిని వారి వ్యక్తిగత జీవితంలో వారి సంఘంగా ఉండరు. వారు ఎలాగా ఉంటారంటే వారికింటూ ఒక ప్రభావం ఉన్నదని, వారి ద్వారా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనే విషయాన్ని వారు మర్చిపోయి వారు క్యాజువల్గా జీవిస్తూ ఉంటారు. వారు వారు ఎలాగా ఆరాధనలో ఉంటారో ఆ విషయం గురించి తర్వాత జీవించే వారిగా ఉండరు వాళ్ళు. కానీ మనం కూడా అలాగే ఉండకూడదు. మనం ప్రకటించే వారిగా ఉండాలి. మన మిగతా జీవితం ప్రవర్తన కూడా ఎప్పటికెప్పుడు మనం క్రీస్తును ప్రకటించే వారిగా, క్రీస్తును మన యందు ప్రతిబింబించే వారిగా చూపిస్తూ ఉండాలి.
1: It's not the work of the church to remain isolated. We've got to go out and work in the community and show them faithful living and invite them to come to the services so they can learn the gospel message.
0: అంటే వారు తర్వాత జీవితంలో మన యొక్క ప్రవర్తన చూసినప్పుడు వారు సువార్తను వినేవారిగా ఉండాలి మన ప్రవర్తన ద్వారా.
1: We won't turn there and look, but in the book of Revelation, in chapters 2 through 3, Jesus would talk to those churches in Asia, some of which were not faithful churches. They did not remain faithful.
0: చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదలుకొని మనం చూసినప్పుడు క్రీస్తు అక్కడ సంఘముల గురించి మాట్లాడుతూ ఉంటాడు. వారు వారి జీవితంలో ఎలాగా ఉన్నారంటే

0: నమ్మకంగా మన ప్రవర్తన యందు క్రీస్తును ప్రకటించే వారిగా ఉండే విధంగా ఉండాలి. ఆ ఆరాధన విషయంలో మాత్రమే కాకుండా మిగతా సమయంలో కూడా క్రీస్తును ప్రకటించే విధంగా మన ప్రవర్తన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిబింబించాలి అనే విషయాన్ని మనకు నేర్పించుతున్నాము, నేర్చుకుంటున్నాము.
1: All right, let's move on to, we covered helping needy saints. So let's move on to point number 6, which is the church must glorify God. The church has to glorify God.
0: మనము ఆరో పాయింట్ లోకి మనము వచ్చినట్లయితే సంఘము ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి.
1: All right. So let's read Ephesians chapter 3, and let's read verses 20 and 21. You've got 21 here, but let's read 20 and 21. Ephesians chapter 3, verses 20 and 21.
0: ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. చదవండి బ్రదర్. ఎవరన్నా
2: మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నట్టు కంటేను, ఊహించు వాటి అన్నట్టు కంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.
1: Something very important here. We have to understand, yes, we do have to, as we mentioned in the last points, do good works. But ultimately, the purpose of the church is to glorify God.
0: చూడండి, మనము ఏమి చేసినాను ప్రతి విషయంలోనూ మనము దేవుని మహిమపరిచే విధంగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
1: When we assemble together, we worship in spirit and in truth. What are we worshiping? We're worshiping God Almighty.
0: చూడండి, మనం ఆరాధన చేసేటప్పుడు మనము దేవుని మహిమపరిచే విధంగా ఉంటున్నాము. ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ప్రకటించే వారిగా ఉంటున్నాము, మహిమపరిచే వారిగా ఉంటున్నాము.
1: Now, there are a lot of people that say that, well, I don't have to go to church. I believe in God, I believe in Jesus, and that's enough. I don't have to attend services, for example.
0: రెండు ఉదాహరణ మనం చూసినట్లయితే నేను దేవుని విశ్వసిస్తున్నాను, క్రీస్తుని విశ్వసిస్తున్నాను, వాక్యాన్ని విశ్వసిస్తున్నాను, కానీ నేను ఆరాధనకు మాత్రం వెళ్ళను అని చెప్తూ ఉంటారు కొంతమంది.
1: Now, notice very carefully in the scripture that we just read, Ephesians 3:21, it says there, unto him, God, be glory in the church.
0: చూడండి, ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు క్రీస్తు మూలంగా సంఘములో మహిమ కలిగే విధంగా ఉండాలి, దేవునికి సంఘములో నుండి మహిమ కలిగే విధంగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ నేర్పుతున్నాడు.
1: సో దిస్ ఇస్ నాట్ న్యూ ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ దట్ సాడ్లీ సమ్ పీపుల్ ఈదర్ డిస్రిగార్డ్ ఆర్ దే డోంట్ కేర్ అబౌట్.
0: అగైన్ బ్రదర్,
1: ఓకే, దిస్ ఇస్ నాట్ న్యూ ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్
0: కాదు.
1: It is information that sadly some people either disregard or they just don't care.
0: ఇది పాత విషయమే గాని ఇది కొత్త విషయం కాదు, కానీ దీన్ని ఏం చేస్తుంటారు అంటే చాలా మంది నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ఈ మాటను సంఘం ద్వారా నేను వెళ్ళి దేవుని మహిమపరచాలి, సంఘంలో నుండి దేవుడికి మహిమ రావాలి అని అన్నప్పుడు వారు సంఘం కూడా వెళ్ళి కూడుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేసే వారిగా ఉన్నారు. బాధాకరమైన విషయం ఇది.
1: There's an important distinction, and what I mean by that is everything we do is not worship. We live according to the way God wants us to live. We live according to what Jesus tells us to do. But in my daily work, my daily living, that's not worship.
0: చూడండి, నా వ్యక్తిగత జీవితము, నేను ఎప్పటికప్పుడు నేను జీవించే జీవితం అది ఆరాధనగా కాదు. నేను సంఘంగా ఎప్పుడైతే కూడుకుంటున్నానో అప్పుడు నేను ఆరాధనలో అక్కడ నేను సంఘంగా నేను కూడుకున్నట్టుగా ఉంటున్నాను, కానీ నా వ్యక్తిగతంగా నేను ఉన్నప్పుడు నేను సంఘంగా ఏమి ఉండను. ఒకవేళ నా ప్రవర్తన ద్వారా నా యొక్క అడుగు జాడల వల్ల నా దేవుడు మహిమపరచబడను కానీ, కానీ నేను సంఘంగా అక్కడ కూడుకునేవాడిగా లేను. కాబట్టి ఖచ్చితంగా సంఘంగా మనం అందరం కూడా గ్యాదర్ కావాలి.
1: Now, I can take time in my day to pray. I can take time in my day to sing songs. But you see, that doesn't really make for worship as the Bible describes it.
0: చూడండి, ఒకవేళ నేను దేవుడిని మహిమపరచవచ్చు, నేను దేవుడిని గణపరచవచ్చు, నా ప్రవర్తన ద్వారా దేవునికి మహిమకరంగా నేను ఉండొచ్చు, నా పాటలు పాడవచ్చు, నేను ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండొచ్చు, ఏది నా వ్యక్తిగతంగా నేను ఉన్నప్పుడు. కానీ దానిని ఆరాధన అని పిలవబడదు కదా, అది సంఘంగా కూడుకోవడం అని అనదు కదా. అందుకే బైబిల్లో చెప్తుంది ఏంటంటే, సంఘంగా కూడుకొని సంఘం ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి అనే విషయాన్ని అక్కడ మనకు నేర్పుతూ ఉన్నాడు బైబిల్లో. వ్యక్తిగతంగా నీకు ఉండొచ్చు, కానీ అది సంఘంగా పిలువబడదు కదా. కాబట్టి సంఘం నందు దేవునికి మహిమ వెళ్ళాలి, సంఘం ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి అనే విషయం మనము ఇక్కడ ఆజ్ఞాపించబడుతూ ఉన్నాం.
1: And absolutely, in my daily life, I can praise God, I can praise the Lord, I can praise the Lord Jesus, absolutely, with everything that I do.
0: నేను నిజానికి నా వ్యక్తిగతంగా నేను దేవుడిని మహిమపరచవచ్చు, క్రీస్తును మహిమపరచవచ్చు, దేవుడి నామాన్ని గణపరిచే వారిగా ఉండవచ్చు, నా ప్రవర్తన ద్వారా, నా పాటల ద్వారా, లేదా నేను దేవునికి ఎప్పటికీ ప్రార్థన చేసుకుంటూ నా వ్యక్తిగత జీవితంలో నేను ఉండవచ్చు, కానీ అది ఆరాధన కాదు.
1: But the Apostle Paul is very clear in Ephesians 3, verse 21, that we give glory to God in the church.
0: చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా విశదపరుస్తున్నాడు, చాలా క్లియర్ గా విశదపరుస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. ఏమిటంటే, సంఘము ద్వారా దేవుడికి మహిమ వెళ్ళాలి, క్రీస్తు మూలంగా సంఘము ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి అని మనకు చాలా విశదపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు సంఘానికి ఇప్పుడు.
1: సో ఫర్ దోస్ పీపుల్ హూ నంబర్ వన్ డోంట్ ఓబే ద గాస్పెల్ and also say, well, I don't have to go to church, according to the Apostle Paul, you're not properly glorifying God unless you are a member of the church and you attend the services.
0: చూడండి, ఎవరైతే దేవునికి విధేయత చూపుకోకుండా, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి నమ్మకంగా దాన్ని జరిగించుకోకుండా, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను, నేను చక్కగా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను అని చెప్పేవారు, ఈ వచనాన్ని బట్టి చూసినప్పుడు వారి సంఘంగా వారు ఆరాధన జరుపుకోకుండా, సంఘంగా వెళ్ళి కూడుకోకుండా అలాగా చేయడం ద్వారా అది ప్రాపర్ వే అని మనకి చెప్పబడడం లేదు, అంటే సరైన విధానము అని మనకు పౌలు చెప్పడం లేదు.
1: So again, God is only glorified in the church and collectively when we worship. Because when we're in church, in the assembly, we're there to worship God in spirit and in truth.
0: చూడండి, ఇక్కడ మనకు వచనాల ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సంఘముల ద్వారా మహిమపరచబడుతూ ఉన్నాడు, సంఘము ద్వారా మహిమపరుచుతున్నాడు, మహిమను పొందుకొంటున్నాడు. ఎందుకంటే సంఘంగా మనం ఎప్పుడైతే అసెంబ్లీ అవుతామో అప్పుడు ఆత్మ ద్వారా, సత్యం ద్వారా దేవునికి మహిమ వెళుతుంది, ఆరాధన వెళుతుంది.
1: Now, this may sound unusual to say what I'm about to say.
0: ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయం చాలా మంది చెప్పేవారిగా ఉండరు.
1: But the church, the assembly, is not the center of attention.
0: Again, brother?
1: The church or the assembly is not the center of attention. When we come to gather together to worship, it's not that we are the center of attention. Christ is the center of attention.
0: చూడండి, మనము ఆరాధనగా కూడుకుంటున్నప్పుడు మనము అక్కడ మూలమైనటువంటి వారిగా ఉండము. మనకు అక్కడ మూలంగా ఉంటున్నటువంటి వారు ఎవరు అంటే క్రీస్తు మాత్రమే మెయిన్ పిల్లర్ గా ఉంటున్నాడు, అంటే ముఖ్యమైనటువంటి స్తంభంగా అక్కడ క్రీస్తు మాత్రమే ఉంటున్నాడు, మనం కాదు.
1: Now, sometimes if you watch television or you see on the internet some of these denominational churches, And they'll have big bands, and they'll have people dancing on the stage, and they'll have so many things, and they're making themselves the center of attention, like the spotlight is on them.
0: చూడండి, మనము ఎక్కడన్నా బయట విషయాల్లో బయట ఆరాధనలో మనం గమనించినప్పుడు వారందరూ ఎలాగ చేస్తుంటారంటే పెద్ద పెద్ద శబ్దములను చేసుకుంటూ పెద్ద పెద్ద వాయిద్యాలను వాయించుకుంటూ మెయిన్ అట్రాక్షన్ అంతా కూడా వారి మీదకి వెళ్లే విధంగా వాళ్ళు కనపరుచుకోవాలని చూపిస్తూ ఉంటారు ఆరాధన విషయంలో. అందరు నన్నే చూడాలి, నేనే ఇక్కడ ముఖ్యంగా కనపడాలి అనే విషయానికి వచ్చినప్పుడు వారిది క్రీస్తుని చూపించరు, వారు వారిని చూపించుకుంటారు. ఇదిగో ఆయనను చూడండి, ఆయన ఎంతగా ఎగురుతున్నాడు, ఆయన ఎంతగా ఇదిగా ఉంటున్నాడు, ఆయన ఎలాగా ప్రార్థన పాటలు పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు అనుకుంటూ వారికి ముఖ్యత్వం ఇచ్చే విధంగా వారు ఆరాధన జరిపిస్తూ ఉంటారు కొంతమంది బయట ఉన్నటువంటి డినామినేషన్ వారు, మత శాఖల వారు.
1: And sometimes if you see those and look at them, it's almost like it's the circus, or you're going to some music concert, and not that you're there to worship God. It's very, very unbiblical.
0: చూడండి, మనము ఆరాధనను జరిపిస్తున్నటువంటి మత శాఖల వాళ్ళని చూసినప్పుడు సర్కస్ చూసినట్టుగా చూసినట్టుగా మనం చూడొచ్చు. లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సింగింగ్ ప్రోగ్రామ్స్ లేదంటే ఇంకా ఏదైనా డాన్సింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సర్కస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని చూసినట్టుగా మనం చూస్తుంటాం. ఇదంతా కూడా బైబిల్కు సంబంధించినటువంటిగా మనము అర్థం చేసుకోలేము, అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా అది కనబరిచే వారుగా లేరు.
1: And the world is filled with that, and all they do again is more entertainment, and less of it is about God, and more of it is about entertainment.
0: Again, brother, I can't hear clearly.
1: Okay, no problem. And as we see in the world, that more and more in the denominational world, it seems to be it's more about entertainment and less about worshiping God.
0: మనము మత శాఖల వారిని చూసినప్పుడు వారు ఆరాధన విషయంలో, బైబిల్ కి సంబంధించిన దాని విషయంలో, ఆరాధన జరిపే విషయంలో వారు చాలా తక్కువగా కనబడుతుంటారు. కానీ ప్రజలను వారు ఆకర్షించే విషయంలో లేదంటే వారిని సంతోషపరిచే విషయంలో వారు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కానీ ఆరాధన విషయానికి వచ్చినప్పుడు వారు బైబిల్ ని పోల్చుకొని చూస్తే వాళ్ళు చాలా వెనకబడినట్టుగా, వెనక తక్కువగా ఉంటున్నట్టుగా మనం చూడొచ్చు.
1: You know, for yourself, there in India, when the Hindus will have some festival, oh, it's so loud. I don't know if they're trying to let Shiva hear what they're doing or what, but you won't know more about that than I. But everything is so loud, and it's, you know, bright lights and everything. But that's not the way that the Bible talks about worship. It's a very quiet, it's a very holy thing, reverent.
0: చూడండి, మనము భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆరాధనను ఒకసారి గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆరాధన ఎలా చేస్తుంటారంటే వారు సంఘంగా కూడుకున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దములు చేసుకుంటూ, పెద్ద పెద్ద చప్పట్లు కొట్టుకుంటూ, ఎన్నో బహిరంగంగా ఎంతో సౌండ్ చేసుకుంటూ, లైటింగ్ పెట్టుకుంటూ, అట్రాక్టివ్ గా అందరినీ ఆకర్షించే విధంగా వారు చేయాలనుకుంటూ గొప్పగా పాడుతూ, గొప్పగా చేస్తూ, గొప్పగా కనపడాలని చూస్తూ ఉంటారు. నిజానికి ఆరాధన అనేటువంటిది చాలా నిశ్శబ్దంగా జరగాలి, చాలా పరిశుద్ధంగా జరగాలి. అది బైబిల్ ప్రకారంగా ఉండే ఆరాధనను మనం ఇండియాలో, భారతదేశంలో చాలా తక్కువగా చూడొచ్చు.
1: So the church exists to honor God, and when we preach the gospel, God is always glorified.
0: చూడండి, మనము ఆ వాక్యం ప్రకటించే విషయంలో కూడా దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటూ ఉన్నాము, ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు.
1: When we worship according to the truth, when we worship according to God's word, as they did in the first century, God is always glorified.
0: చూడండి, మనము బైబిల్ ప్రకారంగా, ఆ వాక్యాన్ని ప్రకారంగా, బైబిల్లో చెప్పినటువంటి విధానం ప్రకారంగా మనము ఆరాధనను జరిపినట్లయితే అప్పుడు ఆయన సంఘముల ద్వారా మహిమను పొందుకుంటాడు, ఆరాధనను స్వీకరిస్తాడు ఆయన.
1: And when the church lives holy lives, when we live holy individually or collectively as the assembly, the church, the congregation, God also is glorified.
0: చూడండి, మనము ఒకరికొకరు ప్రత్యేకంగా ఉన్నప్పుడు కానీ పరిశుద్ధులుగా ఉండాలి, మనము ఆరాధనగా కూడుకున్నప్పుడు లేదంటే సంఘంగా కూడుకుంటున్నప్పుడు మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం ప్రతి విషయంలోనూ పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు మన ద్వారా దేవుడు మహిమను పొందుకునే వాడిగా ఉన్నాడు.
1: So one of the things that sets the churches of Christ apart from all other religions is that we try to do everything just like the apostles did in the first century.
0: క్రీస్తు సంఘము మాత్రమే ఈనాడు బైబిల్లో చేసినటువంటి విధానాన్ని పోలి చేస్తున్నటువంటి సంఘంగా గుర్తించబడుతూ ఉన్నది.
1: And the moment I try to add to or take away from anything that's in the Bible, when I notice how they worship God, then it becomes not the true church.
0: చూడండి, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం తీసివేయడం కానీ దానిలోకి ఏదైనా కొత్తగా దాన్ని కలపడం కానీ చేసి ఆరాధన జరిపినప్పుడు నిజంగా నేను దేవునికి ఆరాధన చేస్తున్నానని అంటే అది ఖచ్చితంగా అబద్ధమై ఉంటుంది.
1: So I have to understand that when we assemble as the church together, when we preach the gospel,
0: again, brother,
1: when we assemble as the church in the as a congregation, if we preach the gospel, number one,
0: మనము సంఘంగా కూడుకున్నప్పుడు మనం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు
1: we worship according to the truth.
0: మనము ఆరాధన కూడా సత్యం ద్వారా ఆరాధన చేస్తున్నప్పుడు
1: we live holy lives, not only as individual Christians, but as the church, the whole congregation, we live holy lives.
0: మనము పరిశుద్ధంగా సంఘంగా పరిశుద్ధమైన సంఘంగా ఉంటూ ఉన్నప్పుడు
1: and we serve according to his will,
0: మనము ఆయన యొక్క చిత్తానుసారంగా సేవ చేస్తూ ఉన్నప్పుడు
1: number one, that glorifies God and that keeps us from changing the church into something that humans want versus what God wants.
0: చూడండి, అప్పుడు మనల్ని దేవుడు దేవునికి ఇష్టమైన విధంగా మార్చుకుంటూ ఉంటాడు. వ్యక్తులకు, మన ప్రజలకు, సంఘంలో మనుషులకు ప్రత్యేకపరిచి తనకు ఇష్టంగా మనల్ని మలుచుకుంటూ ఉంటాడు.
1: So it's very important to understand that the church belongs to God for his glory.
0: చూడండి, సంఘము ఎప్పటికీ కూడా దేవునిదై ఉన్నది, ఆయన మహిమపరిచేదిగా ఉంటున్నది.
1: We're not there to entertain.
0: మనము మనుషులను ఎంటర్టైన్ చేయడానికి మనం లేము.
1: We're not there to put on a show.
0: మనము మనం ఏదో ఒక విధానాన్ని చూపించే వారిగా ఉండకూడదు. మనం అంటే షోయింగ్ ఏదో ప్రోగ్రామ్స్ చూపించే వారిగా మనం ఉండకూడదు, వినోదపరిచే వారిగా మనం ఉండకూడదు.
1: We're there to absolutely glorify God and to remember his son, Jesus Christ, our Savior.
0: చూడండి, కేవలము మనము దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి, అలాగే ఆయన ప్రియకుమారుడైన క్రీస్తును మనము అందరికీ తెలిపేవారుగా ఉండాలి.
1: All right. Are there any questions up to this point? Anybody have any questions?
0: ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ పాఠంలో?
1: Everybody's quiet today.
0: There is no questions.
1: Okay. Well, this is our last point. So let's review one more time the points that we've talked about during this series today, this past week and this week. So here are the...
0: We have a question, brother. Mm-hmm. Before you go into a revision, sure, I have a question to you. We have a question about prayer.
1: Prayer.
0: Who should we to pray?
1: Who should we pray to?
0: Oh, yes.
1: Well, we should pray to God ultimately, because Jesus is, according to the Bible, Jesus is the mediator. He is the go-between between us and God. Every prayer that we offer will go between us, Jesus, and to God the Father.
0: చూడండి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రార్థన ఎవరికి చేయాలి అనే విషయాన్ని గురించి మనము అడిగాము. అయితే బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే మనం ఎప్పటికీ కూడా తండ్రికి ప్రార్థన చేయాలి. క్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. క్రీస్తు ద్వారా మనం తండ్రికి ప్రార్థన చేసే వారిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. బట్ హియర్ సమ్ ప్రీచర్స్ ఇన్ మై విలేజ్ డోంట్ నో హూ టు వి ప్రే హూ ప్రే టు వి హూ వి టు హూ వి ప్రే టు
1: రైట్ రైట్ Well, I think the Bible's very plain. I mean, we don't, and I understand what you mean. Some people, because Jesus would say, come unto me, all ye that labor, and he would say, you know, many times to come to him. That was when he was physically here. But in our prayers, when the disciples said, teach us to pray, what was the first thing that Jesus said? Our Heavenly Father. So that's to whom we pray. We don't pray to Jesus. We don't pray to the Holy Spirit. We pray to God, and Jesus is the mediator between us and God. We can't speak directly to God. We are speaking to Jesus, but we don't pray to Jesus, if that makes sense. According to the Bible, we pray to God, but it's through Jesus.
0: చూడండి మనము దేవునికి ప్రార్థన చేస్తున్నాము, అయితే క్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము చూడొచ్చు సువార్తలలో మనము చూసినప్పుడు శిష్యులు వచ్చి క్రీస్తుని అడుగుతారు, మాకు ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించుము అన్నప్పుడు అక్కడ క్రీస్తు ఏమంటాడంటే, ఇదిగో పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక అని చెప్పాడు. అంటే అక్కడ ప్రార్థన ఎవరికి చేయమని చెప్పాడు యేసుక్రీస్తు? దేవునికి, తండ్రికే ప్రార్థన చేయమని చెప్పాడు. బట్ దే దట్ సెన్స్ బ్రదర్ వన్ సెంట్ యాక్ట్ చాప్టర్ 8 ఐ థింక్ సో స్టీఫెన్ ప్రే టు జీసస్.
1: వెల్ ఇఫ్ యు రిమెంబర్ హీ సా జీసస్ దట్ వాస్ వెన్ హీ వాస్ డైయింగ్ రైట్.
0: Yes.
1: And the heavens opened up and he saw Jesus on the right hand of the throne of God. And so in that was a different matter. That was a different era when Jesus made himself seen that he does not do today. Again, Stephen was a man that was full of the Holy Spirit, and he was full of grace, and that was a different situation than our situation today.
0: Certainly. స్టెఫను ప్రార్థన చేసేటప్పుడు నేరుగా యేసుక్రీస్తుకి ప్రార్థన చేశారు కదా అని అడిగినప్పుడు అది ఆయన పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తును చూశాడు, ఆయనకు ఆ కృప అనుగ్రహించబడినది కాబట్టి చూసినప్పుడు నేరుగా ఆయన అడిగేస్తున్నాడు. అంతేగాని నేటికి జరుగుతున్నటువంటి పరిస్థితిని మనము అక్కడున్న పరిస్థితితో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు క్రీస్తు తండ్రికే ప్రార్థన చేయమని చెప్పాడు, నా ద్వారా అడగండి, నా ద్వారా అడగండి, తండ్రిని అడగండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం అది చేయాలి. కానీ స్టెఫన్కు జరిగినటువంటి విషయంలో ఆయన స్వప్నంలో మాట్లాడుతున్నాడు. పరలోకం తెరవబడినట్లుగా, ఆయనకు ప్రత్యక్షపరచబడినట్లుగా, స్వరూపం మందు ఆయన నేరుగా క్రీస్తును చూసినట్టుగా మనము అక్కడ మనకు బోధించబడుతున్నది బైబిల్. కాబట్టి ఆయన నేరుగా చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అని అక్కడ బైబిల్లో విషయాలు చెప్పినట్టుగా ప్రార్థన క్రీస్తుకు జరిపినట్టుగా కాదు. అలాగా మనం ఈరోజు చేయకూడదు.
1: So this is probably a silly example, but let's say that I need some really medical attention very, very badly. I have to have some medical attention. And okay. The only place that I can get it is in Hyderabad.
0: Okay.
1: So I have to have some surgery or some medical attention, and I've got to go to Hyderabad. Well, in order to go to Hyderabad, I have to ride on a road to go to Hyderabad. So which is more important? Is it the road or is it the city? The road is not going to give me the medical attention, but the road is going to get me to the medical attention in Hyderabad. Does that make sense? So Hyderabad is the ultimate importance. So Hyderabad is God. The road is Jesus. And so one is not more important than the other in this sense, but you can't say that the road is the important thing. God is who we are to ultimately pray to. Jesus is the road to get us to there. So if I pray to Jesus, I'm supposed to ask God for whatever I need, because God is ultimately is the one who's going to help with sickness, with problems or whatever. Does that make sense?
0: Okay. I will. చూడండి మనకు ఒక చిన్న ఉదాహరణ మనకి ఇప్పుడు నేర్చుకుందాము. అది చూడడానికి వినడానికి కొంచెం ఒకవేళ కొంచెం తమాషగా ఉండవచ్చును, కానీ ఆ ఉదాహరణ మనకు అర్థమయ్యే విధంగా మనకు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నాకు ఒక అనారోగ్య పరిస్థితి వచ్చింది, నేను ఆరోగ్యంగా నా అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి నేను హైదరాబాద్కి వెళ్ళాలి అని అనుకుందాము. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళడానికి నన్ను డాక్టర్లు సిఫార్సు చేసినప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్ కు రోడ్డు గుండా వెళ్ళాలి, రోడ్డు ద్వారా మనం వెళ్తూ ఉన్నాం, వెళ్ళాలి ఇప్పుడు ఖచ్చితంగా. అయితే నేను హైదరాబాద్ కి వెళ్తూ ఉన్న విధంలో నాకు రోడ్డు సహాయం చేసింది కాబట్టి, అంటే రోడ్డును మనం ముఖ్యత్వంగా మనం చూసుకోవాలనా, లేదంటే హైదరాబాద్ ను చేరుకోవడం ముఖ్యత్వంగా మనం చూసుకోవాలనా? నిజానికి రోడ్డు నాకు సహాయకరంగా ఉన్నది అక్కడ, కానీ నాకు నాకు ఉన్నటువంటి ఆ అనారోగ్యాన్ని తీసేసేది రోడ్డు కాదు. నాకు ఆ మెడిసిన్ మనకు ఇచ్చేది ఏమిటై ఉన్నదంటే హైదరాబాద్ అయి ఉన్నది. అంటే నేను వెళ్ళవలసినటువంటి మార్గంలో రోడ్డు నాకు సహాయకరంగా ఉన్నది, కానీ నాకు దొరికేది మాత్రం హైదరాబాద్ లోనే. అలాగే ఇప్పుడు మనం రోడ్డును కూడా, అంటే ఆ రోడ్డును కూడా మనం తప్పు చేయలేదు, రోడ్డు హైదరాబాద్ కు మార్గం చూపిస్తుంది. అలాగే హైదరాబాద్ నాకు అనారోగ్యానికి కావలసినటువంటి చికిత్సను ఇస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు తండ్రిని పరిచయం చేసేవాడిగా ఉన్నాడు, తండ్రి దగ్గరకు మనల్ని చేర్పించేవాడిగా ఉన్నాడు, అక్కడ నుండి ఏమి కావాలో వాటన్నిటిని మనకి ఇచ్చేవాడిగా క్రీస్తు ఉన్నాడు. కానీ మనం క్రీస్తుకు చేయడం లేదు, తండ్రికి చేస్తూ ఉన్నాము, క్రీస్తు ద్వారా మనము తండ్రికి చేస్తూ ఉన్నాము. ఓకే.
1: All right. So God is the heavenly Father, and he is the one that is going to put into motion the things that I need, that you need. So when I pray, I do as Jesus said in what we call the model prayer, the Lord's Prayer, our Father which art in heaven. That's to whom we pray.
0: చూడండి, మనం ప్రతి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందు తండ్రిని మనం పలుకుతూ ఉన్నాము. మనకు అవసరాలు తీర్చేది, మనకు సహాయం చేసేది, ప్రతిదీ ఇచ్చేది కూడా పరలోకమందున్నటువంటి తండ్రే. బట్ సమ్ ప్రీచర్స్ ఇన్ ఇండియా, they use the in their prayer Lord.
1: Mm-hmm.
0: I don't know, I can't understand if Lord is Jesus or God, Father.
1: Yeah,
0: I don't know.
1: True.
0: I want to tell them who is Lord.
1: Right. And sometimes here in America, I have heard people that will pray in thy name. They'll say instead of Jesus' name, they'll say in thy name. And so, you know, in a way, I suppose they're praying to Jesus, but it has to be in Jesus' name, and it's to the Father.
0: చూడండి, ఇది ఎలాగో ఉన్నదంటే, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనలో వాళ్ళు ప్రభువా తండ్రిని కూడా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు అని అడిగినప్పుడు, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళు నిజానికి వాళ్ళు చేస్తున్నటువంటిది క్రీస్తుకు చేస్తున్నట్టుగా ఉన్నది వాళ్ళ ప్రార్థన అని చెప్తూ ఉన్నాడు.
1: And I know this is an important question, so let's look at it one other way. Jesus accomplished what he needed to accomplish while he was here on earth. He lived, he was born, he lived, he preached, and then he was crucified, died, resurrected. So that was the purpose of Jesus. The accomplishments that he needed to do, he did here on earth. Does that make sense?
0: Okay.
1: And so go ahead.
0: చూడండి, మనం మనకు క్రీస్తు ఎలాగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసుకుందాము. క్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు, జీవించాడు, శ్రమలను అనుభవించాడు, సిలువలో మరణించాడు, ఆయన మళ్ళీ తిరిగి లేచాడు, మనకు అందరికి కూడా కనబరుచుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. ఓకే.
1: So what is his role now? The Bible says that he's seated on the right hand of the throne of God. So that's always the power side of anything on the right hand side. So Jesus is in a, this is a terrible way to put it, but a supporting role. But he's the mediator because he is sitting beside God with the ear of God mediating between us and him. And so the point is this, he accomplished what he needed to on earth, and now he's the mediator in heaven. We pray to God. He tells God what we're asking, because as Christians, we are able to, through his blood, even approach God. Otherwise, we couldn't pray to God without Jesus.
0: చూడండి క్రీస్తు యొక్క ఆయన యొక్క పాత్ర ఎలాగా ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనం చూసాము, ఆయన జన్మించాడు, అనుభవించాడు, పెరిగాడు, శిలువలో మరణించాడు, పునరుత్థానుడు అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన ఆ యొక్క పాత్రను అంతా కూడా ముగించుకొని ఇప్పుడు పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు కుడి పార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు అని అంటే, కుడి పక్కన ఉన్నాడు అని అంటే, ఆయనకు చాలా ముఖ్యత్వం ఉంది. ఆయన మనకందరికీ కూడా క్రీస్తు తండ్రికిని మనుషులకును మధ్యలో ఉంటున్నటువంటి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. మనం ఆయన ద్వారానే ఏదైనా అడగాలి మనం, ఎందుకంటే ఆ క్రీస్తు అనేటువంటి ఆయన లేకపోతే మనం ఏమి అడిగేదానికి సోర్స్ లేదు, మనకు ఏమి అడిగేదానికి మనకు అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు ద్వారా మనం అడగాలి. అయితే మనం తండ్రిని అడగాలి.
1: And the verse that we just read, Ephesians chapter 3 and verse 21, says that we are to glorify God in the church. And so, so what does that mean? Who am I praying to? It doesn't say glorify Jesus. The worship service is to honor and to glorify God, but we remember and honor Jesus through the Lord's Supper. But ultimately, the worship is to glorify God. So why would you pray to Jesus when the whole point, the whole purpose is to glorify and honor God?
0: చూడండి, మనము సంఘము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని ఎఫెసీ పత్రిక 3:21 చదివాం. సంఘము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పినప్పుడు నిజంగా మనం సంఘం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. సంఘం ద్వారా దేవునికి ఆరాధన వెళుతుంది, అలాగే క్రీస్తును కూడా మనము గణపరుస్తూ ఉన్నాం. అక్కడ క్రీస్తును కూడా అక్కడ మనము ఆయనకు చెల్లించవలసినటువంటి ఘనతను మనం అక్కడ ఆయన క్రీస్తుకు కూడా చెల్లిస్తూనే ఉన్నాం. అదే క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయనకిచ్చే ఘనతను మనం ఆయనకి ఇస్తూ ఉన్నాము. అలా ఆయనకి ఇస్తున్నటువంటి ఘనతను ఆయనకి ఇస్తూ ఉన్నాము అనేది కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా మనం చేయడమే. కాబట్టి అప్పుడు తండ్రి కూడా క్రీస్తు మరణం ద్వారా మహిమపరచబడుతూ ఉన్నాడు.
1: మెనీ
0: క్వశ్చన్స్ అబౌట్ దిస్ హీ ఆస్క్డ్ లేటర్.
1: Yeah, you sure?
0: But I know that, but some people asking this question to preach us this subject only in this week, they asking me.
1: Mm-hmm. I see. Okay. Yeah. Well, any question? Maybe
0: who the role of the Holy Spirit?
1: Role of the Holy Spirit.
0: In the prayer, they're asking about this also. What is the role of the Holy Spirit in worship?
1: Yeah. Well, that's a big question, and there's a lot of different opinions about that. There's nothing in the Bible that tells us that we are to address the Holy Spirit. We don't live in the miraculous age anymore. And so the question would be, what does the Holy Spirit do for us?
0: పరిశుద్ధాత్మ గురించినటువంటి ప్రశ్న అనేది చాలా కఠినమైనటువంటి ప్రశ్న. నిజానికి సంఘంలో దాని పాత్ర ఏమిటి అనేటువంటిది మనకు ఎక్కడ కూడా అంత క్లియర్ గా మనకు వ్యక్తపరిచినట్టుగా లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ కాలంలో ఉన్నట్టుగా ఈ కాలంలో లేడు. ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు ద్వారా మహిమలు మిరాకిల్స్ జరిగేవి, అద్భుతాలు జరిగేవి, సూచక్రియలు జరిగేవి, భాషలు మాట్లాడేవారు, అయితే దానికి సంబంధించినట్టుగా ఈనాడు ఆరాధనలు అవేవి కూడా లేవు అనే విషయం మనము గట్టిగా నమ్మవచ్చును.
1: And so are you talking about in our lives or just in the worship service?
0: ఆరాధనలో లేకపోతే ఇండివిజువల్ గా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు in worship only.
1: Worship
0: they don't
1: only.
0: Know,
1: okay.
0: They don't know individually also, but they're asking for now in worship.
1: The worship. Okay. Well, let's look at it this way. There are five acts of worship. There are five things that we do in worship.
0: Okay. Aaradhana samayamulo manamu aidu karyamulanu jarapali.
1: The first one, as we mentioned, is prayer. We pray.
0: మొదటిది ఏమిటంటే మనం ప్రార్థన చేయడం.
1: And so when we pray, we're praying from the heart. We're praying to God. We're praying to God through Jesus as the mediator.
0: మనం ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయం ద్వారా ప్రార్థన చేస్తున్నాము, తండ్రికి ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థనను క్రీస్తు ద్వారా చేస్తున్నాము.
1: So is there a role in the Holy Spirit in that? And the answer to that is no. The Holy Spirit does nothing relative to prayer. That's between us and that's between Jesus and God.
0: చూడండి, అక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమైనా కనబడుతుందా మనకు? అది ఏం లేదే. మనం మన హృదయం స్వరంగా తండ్రిని ప్రార్థన చేస్తున్నాము, క్రీస్తు ద్వారా అడుగుతూ ఉన్నాము. అక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమై ఉన్నది?
1: Another act of worship is we hear the preaching.
0: రెండో విషయం ఏమిటంటే మనము ప్రకటన చేయడం, వాక్యం ప్రకటించడం.
1: సో ద ప్రీచర్ యూజెస్ గాడ్స్ వర్డ్ యాజ్ హిస్ గైడ్ అండ్ హీ విల్ గో టు గాడ్స్ వర్డ్ ఫర్ స్క్రిప్చర్ ఫర్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ సో దట్ హీ కెన్ స్పీక్ దోస్ థింగ్స్ టు ద కాంగ్రిగేషన్. డస్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ ద ప్రీచర్? వెల్, ఇన్ ద డినామినేషనల్ వరల్డ్ దే విల్ సే yes. But in the churches of Christ, we believe that the Holy Spirit resides in this book because it's inspired. Every single word in the Bible is inspired by the Holy Spirit. The Holy Spirit told, for example, the Apostle Paul what to say, and he wrote those things down. And so we're left, since we don't live in the miraculous age, when a preacher reads God's word, and studies God's word, he's reading what the Holy Spirit has left for us. So when we're preaching, does the Holy Spirit help? Well, the answer is yes and no. He helps the preacher through the Bible, but he doesn't help us during the preaching.
0: Sunday, మనము ఆరాధన విషయంలో మొదటిదే ప్రార్థన చూసుకున్నాము, ఆ తర్వాత సువార్తను ప్రకటించడం అనేది చూసుకున్నాం. సువార్తను ప్రకటించే విషయంలో మనం ఎలాగ ప్రకటన చేస్తుంటాము? మన దగ్గర ఉన్నటువంటి మనం దిక్సూచైన బైబిల్ బట్టే కదా, మనం బైబిల్ పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాము. దాన్ని చదువుతున్నప్పుడు, దాన్ని ప్రకటించేటప్పుడు అవన్నీ కూడా ఎవరి ద్వారా రాశారనే విషయం మనకు అర్థమైంది. అపోస్తలులు అందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే. వారు పరిశుద్ధాత్మ మూలంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం లేఖనాలలో. ఇప్పుడు మనం ఏ వాక్యం చదివినా కూడా, ఏ వాక్యం మనం ప్రకటించినా కూడా, అదంతా కూడా పరిశుద్ధాత్మను రాసినదే, పరిశుద్ధాత్మను వ్రాయబడినటువంటి వాక్యమే ఇదంతా కూడా. అంటే ఇప్పుడు మనం ప్రకటించే విషయంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉన్నదానంటే అవును, నిజంగా మనం వాక్యాన్ని బైబిల్లో తీసి చదువుతున్నాం కాబట్టి, అక్కడ పరిశుద్ధాత్మని విషయాల్లో తీసుకొని చదువుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉన్నది. కానీ సువార్త బోధించే విషయంలో పరిశుద్ధాత్మను ఏమైనా సహాయం చేస్తున్నాడు అంటే, నీ లోపలికి వచ్చి నీ ద్వారా ఏమైనా మాట్లాడుతున్నాడు అని అంటే కాదు అని అర్థమవుతుంది.
1: Who that is joining us today, Ravi, are preachers in India? Who on the list that's here with us are preachers?
0: Here?
1: Yeah.
0: Brother Dasu and Ashok, and here my father also preaching okay. in worship. He is also okay. preacher.
1: All right. And you? And yes. me? Okay.
0: If I ask
1: any one of us preachers, how do you get your sermon? Does the Holy Spirit tell you what to say every Sunday? Then all of us are going to say no, because we study. We study every single Sunday, and we are before Sunday and put our lessons together. And so the Holy Spirit doesn't help us as preachers. We're the ones responsible for reading, studying God's Word, and then making the presentation each Sunday.
0: So
1: the Holy Spirit doesn't play a role in that other than what we read in God's Word.
0: చూడండి ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా ఉన్నారు, ప్రకటించే బోధకులు అందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు బైబిల్ ను చదవకోకుండా, బైబిల్ లో ఉన్నటువంటి కాకోకుండా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, అక్కడ ఏమైనా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడేమో. అంటే పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి ఏమైనా ప్రకటించేస్తారా అంటే దానికి ఆన్సర్ మనకు తెలుసు, నో అని అర్థం. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాయబడినటువంటి బైబిల్ ను మనం ప్రాపర్ గా చదువుతాము కదా. సువార్త సండేకి బిఫోర్ అంటే సండేకి ముందు మనం ఏం చేస్తుంటామంటే మనం దాన్ని చదువుతూ ఉంటున్నాము, దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మనకు ఆ వాక్యం దానిలో తీసుకొని మనం ఆదివారం కూడా ప్రకటన చేస్తున్న వారిగా ఉంటున్నాం. కాబట్టి నిజానికి మనం అది చదువుకుంటున్నాము, అక్కడ మనకు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. కానీ బైబిల్ లేకోకుండా ఏ విశ్వాస ఏది చదువుకోకుండా ఏ అధ్యయనం చేయకోకుండా నీ వెళ్ళి ప్రకటన చేయగలవా అంటే నీ సొంతంగా నీకు పరిశుద్ధాత్ముడు ఒకడు నీ లోపలికి వచ్చి ఏవి మాట్లాడలేడు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క రోల్ అక్కడ ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదు.
1: Right. Another thing that we do in worship, number three, is to sing. We sing in our worship service.
0: అలాగే పాటలు పాడడం గురించి మనం చూద్దాము ఆరాధన విషయంలో.
1: All right, so we ask the question, what's the role of the Holy Spirit in singing? Well, the Bible tells us there's two separate scriptures. One, it says that we're to sing and make melody in our heart. In our heart. So does the Holy Spirit help me sing? The second verse would be that we sing psalms and hymns and spiritual songs. Does the Holy Spirit help with those things? Well, we have a songbook, and I use my voice. Now, some people can sing well, and some people can't sing at all, but we still are commanded to sing. Does the Holy Spirit help me do that? No, because the Bible says I have to sing from the heart. Not from the Holy Spirit.
0: చూడండి ఆరాధన విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు పాటలు పాడే విషయంకి వచ్చినప్పుడు ఏమైనా సహాయం చేస్తూ ఉన్నాడా, అంటే పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా అని ఆ ప్రశ్న మనం చూద్దాం. అంటే ఆరాధన విషయంలో ఐదు ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నప్పుడు, ఒకటి ప్రార్థన చేయడము, స్వార్థం ప్రకటించే విషయము, రెండు విషయాలు చూసుకున్నాము. మూడవది ఏమిటంటే పాటలు పాడడం. పాటలు పాడే విషయాలలో మనము పాటలు పాడే విషయాన్ని గురించినప్పుడు వాక్యాన్ని చదివితే ప్రతి ఒక్కరు కూడా నీ హృదయంలో నుండి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆయనను సంగీతం ఆయనను స్మరించాలి, నీ ఆయనను పాడాలి అని చెప్పి ఆజ్ఞాపించబడుతుంది. అంటే ఎప్పటికప్పటికు మనం హృదయానుసారంగా హృదయంలో నుండి దేవుణ్ణి గానం చేయాలని చెప్పబడుతుంది. కానీ అక్కడ ఏమైనా పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు గానం చేయబడాలని ఏమైనా ఆజ్ఞాపించబడుతున్నామా అంటే అప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనం ఏం గానం చేయబడడం లేదు. కాబట్టి అక్కడ ఆన్సర్ నో.
1: Yeah, so again the question is, does the Holy Spirit have a role in helping me to sing? And the answer is no, because singing is done from the heart. Physically it's done from the throat, but spiritually it's done from the heart, not from the Holy Spirit.
0: చూడండి ఆత్మ సంబంధంగా చూసినప్పుడు అది హృదయానుసారంగా వస్తుంది, కానీ శరీర బాహ్యరంగ బాహ్య సంబంధంగా చూసినప్పుడు అది గొంతుతో మనం పాడుతున్నాం. కానీ అక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమి లేదు.
1: Alright, another act of worship is we partake of the Lord's Supper.
0: మనము ప్రభురాత్రి భోజనం గురించినటువంటి విషయాన్ని మళ్ళా ఒకసారి చూద్దాము. అంటే ఐదు భాగాలుగా విభజించినప్పుడు నాలుగో భాగంగా ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. అందులో ఏమైనా పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉందేమో చూద్దాం.
1: And in the Lord's Supper, there are two elements we remember. And this is a command from Jesus. Jesus says to do these until I come. We partake of the bread, which represents his body, and we partake of the fruit of the vine, the juice, which represents his blood.
0: చూడండి ఆరాధన విషయంలో ప్రభురాత్రి భోజన క్రమంలో కూడా పరిశుద్ధాత్ముడు ఏమైనా ఉన్నాడా అనే ప్రశ్నతో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. చూడండి ఆ ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో ముఖ్యంగా రెండు విషయాలు మనకు ఖచ్చితంగా ఉండవలసినవి. ఒకటి ఏంటంటే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క శరీరంకి ప్రతిరూపంగా రొట్టెను చేసుకోవడము, ఆయన రక్తానికి బదులుగా ద్రాక్ష రసాన్ని తీసుకోవడం. అంటే రొట్టెను ద్రాక్ష రసాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎప్పటి వరకు చేసుకోవాలి, అది ఎప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి అంటే, ఇదిగో నేను మళ్ళీ భూమి మీదకి వచ్చే వరకు కూడా, నేను మళ్ళీ మీతో కలిసి భోజనం చేసేంత వరకు కూడా మీరు ఇలాగే కలిసి చేయండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఆజ్ఞాపించబడుతున్నాం ఆ యొక్క ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని. ఓకే,
1: so when I partake of the bread and when I partake of the fruit of the vine, those are things that I remember the body and the blood of Jesus. Does the Holy Spirit help with that? And the answer to that question is no, because all of that's from the heart as well. I'm remembering with my mind what Jesus did, but in my heart, I understand that he did it for my sins, and I'm remembering Jesus until I see him come again, because that's when Jesus said, you partake of the Lord's Supper, you do the Lord's Supper until I come.
0: చూడండి, ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని మనం చేస్తున్నప్పుడు అది క్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడుతున్నాము. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా అంటే లేదు అనే విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడుతున్నాము, క్రీస్తు వచ్చే వరకు అది చేస్తూ ఉన్నాము, క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏం లేదు మనకు. ఓకే,
1: సో ద హోలీ స్పిరిట్ హస్ నో రోల్ ఇన్ ద లార్డ్స్ సప్పర్.
0: చూడండి, ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదు.
1: And the final act of worship that we're commanded to do every Sunday is to lay by in store. In other words, we give a contribution.
0: చూడండి, కానుకల విషయం గురించి మనం చూద్దాం ఒకసారి. కానుకల విషయంలో కూడా మనము హృదయంలో నుండి చేస్తూ ఉంటున్నాము.
1: So how do we give a contribution? Well, if you're fortunate enough to have a good job, or if you work for yourself, maybe farming, whatever, you have money and you put that in the collection plate or the basket or the in the velvet bag, and that's from the talents and abilities that God has given you.
0: Chandi. నువ్వు కానుకలు వేసేటప్పుడు నువ్వు ఏవైనా పనులు చేస్తూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, రైతు పని చేస్తూ ఉండొచ్చు, పొలంలో నీకు ఏ వృత్తి ఉందో ఆ వృత్తిని బట్టి నువ్వు ఏదైనా సంపాదించుకొని డబ్బులు పెట్టుకొని ఉండొచ్చు. దాన్ని నీవు దేవుడు ఆజ్ఞాపించాడు, కానుకలు వేయండి, కానుకలు దేవునికి ఇవ్వండి అని. కాబట్టి మనం కానుకలు మనం సంపాదించే విషయంలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, మనము పని చేసే విషయంలో ప్రోత్సాహాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు, ప్రతిదీ కూడా దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు, దేవుడి ద్వారా మనం సంపాదించుకుంటున్నాము. ఆ దేవుడు ఇచ్చినటువంటి సంపాదనను తీసుకొని దేవుడికే ఇవ్వాలని దేవుడి ద్వారా ఆజ్ఞాపించబడుతున్నాము. మనం కానుకలు కూడా తీసుకొని దేవునికే ఇస్తూ ఉన్నాము సంఘంలో ఆరాధన విషయంలో. కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమైనా ఉన్నదంటే నో, ఏం లేదని అర్థమవుతుంది.
1: సో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దే వర్ టోల్డ్ టు టైథ్, దే గేవ్ 10% ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ దే హాడ్.
0: పాత నిబంధన కాలంలో కానుకలు ఇవ్వాలని అంటే ఖచ్చితంగా పదో భాగాన్ని ఇవ్వాలని ఆజ్ఞాపించబడుతూ వచ్చింది.
1: But the New Testament is a law of liberty. We have freedom under the New Testament.
0: కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనకు ఎలాగైనా ఇవ్వచ్చు, అయితే వదిలిన కొలది ఇవ్వాలి అనే విషయం మనకు దేవుడు ఆజ్ఞాపించాడు.
1: We're commanded to give as we have been prospered. So in other words, the Lord, through the teachings of the apostles, gives us, each individual, the ability to decide how much I'm going to give. My contribution is going to be different from your contribution. Your contribution is different from someone else's. And that's because we decide in our heart how much we're going to give each Sunday.
0: కొత్త నిబంధన కాలంలో చూసుకున్నప్పుడు పదవ భాగాన్ని కూర్చున్నటువంటి విషయం లేదు మనకు. ఇప్పుడు మనకు మన సామర్థ్యం కొలది ఎంత ఇవ్వగలమో, మనకి దేవుడు ఎంతగా సహాయం చేశాడో ఆ సామర్థ్యం కొలది మనం ఇస్తాం. ఒక నేను ఎక్కువ ఇవ్వచ్చును, నువ్వు తక్కువ ఇవ్వచ్చును, మన అందరికంటే ఇంకొకరు ఎక్కువగా ఇవ్వచ్చును. అలా చూసుకున్నప్పుడు ఎవరి సామర్థ్యాన్ని కొద్ది వాళ్ళు ఇవ్వాలనే చెప్పబడుతున్నది, కానీ ఖచ్చితంగా ఎంత ఇవ్వమని అక్కడ ఏం చెప్పబడడం లేదు.
1: సో డస్ ద హోలీ స్పిరిట్ గివ్ మీ ద మనీ? Does the Holy Spirit tell me how much that I need to give? And the answer to that question is no. So the Holy Spirit has nothing to do with the contribution.
0: చూడండి, కానుకలు ఇచ్చే విషయంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమైనా కనబడుతుందా అంటే ఏం లేదు.
1: So as we have noticed, what is the role of the Holy Spirit in worship? I look at the five acts of worship, prayer, preaching, singing, Lord's Supper, contribution. And in each case, we see the Holy Spirit doesn't help do any of those things. So, according to the Bible, the Holy Spirit does not have a role in the worship.
0: చూడండి, ఆరాధన విషయంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమీ లేదనే విషయం మనకు అర్థమైంది. అంటే ఆ ఐదు భాగాలుగా విభజించినప్పుడు ఐదు భాగాలలో కూడా ఎక్కడ మనకు పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కనిపించలేదు.
1: So in some denominational churches, if you see them on the internet or on television, you'll see them jumping up and down, and you'll see them holding their hands up. They're acting like they're connecting with the Holy Spirit, and none of those things are biblical. And it's only things that they're feeling emotionally. It's not connected to the Holy Spirit at all.
0: కొన్ని మత శాఖల వారిని మనం టీవీలో కానీ ఇంకా ఏదైనా ఆన్లైన్ లో కానీ మనం ఎవరైనా వీడియోలు చూసినప్పుడు వాళ్ళు ఎలాగా చేస్తుంటారంటే, ఇదిగో నాకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నేను పరిశుద్ధాత్మ ద్వారా పరిగెత్తుతున్నాను, డాన్సులు వేస్తున్నాను, ఎగురుతున్నాను, అల్లరి చేస్తున్నాను అని చెప్పి పరిశుద్ధాత్ముడి మీదకి నెట్టేస్తుంటారు. నిజంగా వాళ్ళు ఒకవేళ ఆ వాళ్ళ హృదయంను రేకెత్తించుకొని దానికోసం పరిగెత్తేయాలని, అంటే వాళ్ళ ఆలోచనలు ఒకవేళ మారుతూ ఆ విధంగా ఉత్సాహభరితంగా తయారయ్యి ఉండొచ్చునేమో కానీ
1: So when we worship, we don't jump up and down around the pews, and we don't do all these things and say that it's the Holy Spirit. The Bible says that everything is to be done decently and in order, in the proper order and the proper manner. That's how we worship. We don't worship by doing all these strange things that some in the denominational world do.
0: చూడండి, మనం ఆరాధన విషయంలో ఎలాగ ఆరాధన చేయాలని బైబిల్లో ఖచ్చితంగా విశదపరిచి రాశాడు దేవుడు. అది ఆర్డర్ వైజ్ గా ఉంది, ఎలాగ ఆరాధన చేయాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ చేయాలి అనే విషయాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనకు పేర్చుకుంటూ ఖచ్చితంగా మనకు చూపించుకుంటూ వచ్చాడు దేవుడు. మనం ఎప్పటికీ కూడా ఆరాధన చేస్తున్నప్పుడు కొత్త విషయాలు చేయకూడదు. అంటే బయటి విషయాల్లో ఇతర సంస్థలు అనగా మత శాఖల వాళ్ళు ఎలాగైతే ఎగురుతూ డాన్సులు వేస్తూ ఉంటున్నారో మనం వాటిని కల్పితంగా మనం తీసుకుని మనం ఆరాధన విషయంలో జరుపుకోకూడదు. మనకు ప్రాపర్ వే ఒకటి ఉన్నది, బైబిల్ ను మనం అనుసరిస్తూ ఉండాలి.
1: Alright, so I hope that answers the question.
0: Okay, మీకు ఆన్సర్ కు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయా?
3: According to the scripture, 2:38. After we baptized, we get the reward of Holy Spirit. What is the purpose of getting that Holy Spirit?
0: According to Acts chapter 2:38, there is a promise to
3: baptized.
0: Promise to for Holy Spirit. Sure. There is promise.
1: Right.
0: What about the
3: person getting? What is
0: you after you when you get
3: the Holy Ghost,
0: when you get baptism, after mm-hmm. that you get Holy Spirit. What about that? Right. Gift of, they're asking. Gift of.
1: All right. So what was the gift of the Holy Spirit? The gift of the Holy Spirit was two or three things. It was the ability to perform some miraculous things, like they would have the ability to speak in tongues, for example. Some would have the ability to prophesy. Those were the gifts of the Holy Spirit.
0: Again,
1: for those in the first century, the gift of the Holy Spirit was the ability to understand what Jesus wanted them to do. They didn't have the printed word. We have the printed Bible today. I can read God's word, but they didn't have that in the first century. And so they needed the Holy Spirit to tell them what to do in the church. And it gave them gifts of prophecy and of speaking in tongues like that.
0: ఓకే చూడండి, మనకు బైబిల్ అనేటువంటిది సంపూర్తిగా మన చేతిలోకి వచ్చింది, కానీ ఆదిమగా క్రైస్తవులుగా ఉన్నటువంటి అపోస్తలులకు బైబిల్ చేతిలో లేదు. వాళ్ళు ఏం ప్రకటించాలనో, ఏ విధంగా నడిపించబడాలనో, లేదంటే ఎలా మాట్లాడాలనో ఏ విధంగా చేయవలను అనేటువంటి ఒక విధానం వాళ్ళకి లేదు. అప్పుడు వారికి పరిశుద్ధాత్మ అవసరం వచ్చాడు. వారు పరిశుద్ధాత్మ ద్వారా వరమును పొందుకొని, పరిశుద్ధాత్మ వరమును పొందుకొని వారు భాషలు మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు, వాళ్ళు అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఈ విధంగా వారికి పరిశుద్ధాత్మని యొక్క వరము అవసరమై ఉండేది. కానీ ఈనాడు మనకు బైబిల్ పూర్తిగా సంపూర్తిగా వచ్చింది. బైబిల్ మన చేతిలోకి పరిశుద్ధాత్ముల ద్వారా ప్రేరేపింపబడి రాసి మన చేతిలోకి సంపూర్ణంగా తీసుకుని వచ్చారు.
1: And there are a lot of people today that think that that same gift continues to us today. Yeah, they think that the Holy Spirit is still with us, but the Holy Spirit had particular things that it did. I just mentioned prophecy, speaking in tongues. And we don't need those things today because we have the completed Word of God.
0: చూడండి, పరిశుద్ధాత్మని యొక్క అవసరం మనకు ఉన్నదా అని అంటే లేదనే విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే పరిశుద్ధాత్మని ద్వారా వాక్యము ప్రకటించబడింది, చెప్పబడింది, నేర్పించబడింది, చూపించబడింది, అది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు అది అవసరత మనకు లేదనే విషయం మనకు తెలుస్తుంది.
2: ప్రార్థన చేయటంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఏమైనా ఉంటుందా?
0: ఇన్ ప్రేయర్ ఇస్ దేర్ హోలీ స్పిరిట్ హెల్ప్ టుడే?
1: నో, బికాజ్ ద ప్రేయర్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్. Jesus is the one that helps with prayer.
2: The Rama 8:26 prakaram
0: abo according to Romans 8:26
1: about the groanings.
0: Romans 8:26.
1: Right. Well, you have to separate the miraculous age from the non-miraculous. And so here's the clear answer. Regardless of the scripture, now the scripture says the Spirit helps with our infirmities. That's sickness. And when they received the gift of the Holy Spirit, there were some, and the apostles were still around, heal and things like that. But here's the thing that if you believe in the Holy Spirit today, that you cannot get around, and that is, in order to receive the gift of the Holy Spirit, you had to have the laying on of the hands of the apostles. The apostles had to lay their hands on you in order for you to get the gift of the Holy Spirit.
0: చూడండి, పరిశుద్ధాత్ముని యొక్క వరములు మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా అపోస్తలులు మన మీద చేతులు ఉంచి పరిశుద్ధాత్ముని మనకు పంపించేవారుగా ఉండాలి. అకార్డింగ్ దిస్ వర్స్ దేర్ ఈస్ టుడే అబౌట్ దిస్ వర్స్ టెల్లింగ్ అబౌట్ టుడే దట్ టైమ్ ఓన్లీ.
1: The one you just, yeah, and it's not for today. That's for the miraculous age.
0: Okay. చూడండి, ఇక్కడ 8:26 వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటిది అపోస్తలుల గురించి చెప్పబడుతుంది. ఆ కాలంలో ఆదిమ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారి గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే అక్కడ అపోస్తలులు ఇంకనూ సజీవంగా ఉన్నారు. అపోస్తలులు సజీవంగా ఉండి వారి ద్వారా అపోస్తలుల ద్వారా ఇతరులకు పరిశుద్ధాత్ముని చేతుల నుంచి వారికి పరిశుద్ధాత్ముని ఆ భాషలను ఆ వరములను అన్నిటిని కూడా సేవ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ వచనం ఆ కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి మాట్లాడుతుంది. కానీ ఈనాడు ఇక్కడ ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముని అందించేటువంటి పరిస్థితులు అనగా అపోస్తలులు ఈనాడు లేరు. కాబట్టి ఈ వచనం మనకు వర్తించదు.
1: So I know a lot of people use that verse to say that the Holy Spirit helps, but you have to separate again when they lived in the miraculous age, in the apostolic age, when the apostles were alive, versus today. Now, here's a verse that I'd like for you to read as well. Acts 19 and verse number 6. Acts 19 and verse 6.

0: 8, and he promised the gift of the Holy Spirit, the Holy Ghost. But we see in Acts chapter 19, verses 5 and 6, they were baptized, but the only way that they could get the gift of the Holy Ghost was for an apostle to put his hands on them, to lay their hands on them. That was the only way to receive this gift of the Holy Ghost. And so, go ahead.
1: చూడండి అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో ఆ 2వ అధ్యాయము 38వ వచనాన్ని కంపేర్ చేసుకుందాం ఒకసారి మనం. అక్కడ ఇదిగో మీకు పరిశుద్ధాత్మను వరమును మేము కనుగ్రహిస్తున్నాను అని అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క వరమును ఎలాగ ఇస్తున్నారు ఇప్పుడు అక్కడ బాప్తిసం పొందినటువంటి వారు కొంతమంది ఉన్నారు. 19వ అధ్యాయము 5, 6 వచనాలలో వాళ్ళు బాప్తిసం పొందారు, వారి మీదకి పరిశుద్ధాత్ముడు ఎలాగ వచ్చాడు, పరిశుద్ధాత్మ వరములు ఎలాగ వచ్చాయి. అప్పుడు అపోస్తలులు వారి మీద చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్ముడు సేరింగ్ అక్కడ వరములు పక్కకు వెళ్ళిపో అంటే వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో అప్పుడు వారికి ఆ పరిశుద్ధాత్మ వరములు వస్తున్నాయి. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును వారు మొదలు పెట్టారు. అంటే ఆ పరిశుద్ధాత్ముని యొక్క వరములు ఎప్పటికి వస్తున్నాయంటే ఎప్పుడైతే అపోస్తలులు చేతులు ఉంచుతున్నారో అప్పుడు మాత్రమే వస్తున్నాయి తప్ప వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకి నేరుగా పరిశుద్ధాత్ముడు ఏం రాలేదు.
0: All right, another scripture, one more scripture, and then we'll make a point, and then we've got to go. Acts chapter 8, Acts 8, and read verses 14, 15, 16, 17. Acts 8, 14 through 17.
1: ఒకసారి 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 14 నుండి 17 వచనాల వరకు మనం మాట్లాడుకుందాము. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి ఇద్దరు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారు ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండేది. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. ఓకే,
0: ఆల్ రైట్, సో నోటిస్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ వర్స్ 16. దే హాడ్ బీన్ బాప్టైజ్డ్ బట్ దే హాడ్ నాట్ రిసీవ్డ్ ద హోలీ గోస్ట్.
1: చూడండి ఇక్కడ 16వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాము. వారు అందరూ కూడా అప్పటికే బాప్తిసం పొంది ఉన్నారు యేసు నామమున, కానీ వారికి ఎప్పటికీ వారికి అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు రాలేదు వారి మీదకి.
0: సో హౌ డిడ్ దే రిసీవ్ ద హోలీ గోస్ట్? వర్స్ 17 సేస్ పీటర్ అండ్ జాన్ హూ వర్ సెంట్. వాట్ డస్ ఇట్ సే ఇన్ వర్స్ 17? హౌ డిడ్ దే రిసీవ్ ద హోలీ గోస్ట్?
1: చూడండి 17వ వచనంలో మనకు అక్కడ కనబడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అపోస్తలులైనటువంటి వారు పేతురు యోహాను. వారి మీదకి చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్టుగా చూస్తున్నాం. ఎలాగా వారు పరిశుద్ధాత్మను పొందినట్టుగా కనబడుతుంది? ఎప్పుడైతే when they laying on them,
0: correct,
1: they receive.
0: So question, can we receive the gift of the Holy Ghost today? The answer is yes, if an apostle lays their hands on us. But I don't know any 2,000 year old apostles who are still around today to do that. In fact, all of them died. All of them were killed except for John, who lived a natural life and death. So unless there's a 2,000-year-old apostle, there is no way to get the gift of the Holy Ghost today, because it takes the laying on of the apostles' hands in order to get it. We've seen two scriptures that says that.
1: ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడా అంటే ఖచ్చితంగా వస్తాడు. అంటే ఎప్పుడైతే అపోస్తలులు మన మీద చేతులు ఉంచుతారో ఈ రోజుకి కూడా అపోస్తలులు మన మీద చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చేటట్లుగా ప్రార్థన చేయటకు ఇప్పుడు అపోస్తలులు లేరు కదా. చూడండి ఈ 2000 సంవత్సరాల వరకు నుండి మనము ఈ 2000 సంవత్సరంలో ఉంటున్నాం మనము. ఈ 2000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఈ అపోస్తలులు ఇప్పుడు లేరు బ్రతికి. ప్రతి ఒక్కరు కూడా ఆ హతసాక్షులుగా చంపబడుతూ వచ్చారు. ఒక్క యోహాను మాత్రం మామూలుగా చనిపోయాడు. ఇలాగా అందరు చనిపోయారు. ఇప్పుడు మన మీదకి పరిశుద్ధాత్ముడిని పంపించడానికి, పరిశుద్ధాత్ముడిని మన మీదకి ఇవ్వడానికి అపోస్తలులు ఎక్కడ ఉన్నారు బ్రతికి? దానికి ఉదాహరణగా 2 వచనాలు మనం చూసుకున్నాం. ఓకే.

0: So if I believe that I have the Holy Ghost inside of me, what do I want that Holy Ghost to do? Do I want him to tell me some additional doctrine? Well, the Apostle Paul says, though we are an angel from heaven, teach any other gospel, let him be accursed. So if the Holy Spirit is telling me something outside of the Bible, the Apostle Paul says they would be accursed. And so the Holy Spirit would not do that.
1: చూడండి, ఒకవేళ అపోస్తలు ఒకవేళ మనకు పరిశుద్ధాత్మను మనలోకి వచ్చి ఏదైనా చేయాలని మీరు కోరుకున్నట్లయితే ఏం చేయాలని కోరుకుంటారు? వాక్యం ప్రకటించడం అంటారా? సూచ్యక్రియలు చేయడం అంటారా? అద్భుతాలు చేయడం అంటారా? నిజానికి మీరు ఏదైనా ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కాకోకుండా, అనగా అపోస్తలు బోధించినటువంటి బోధ కాకోకుండా, ఇప్పుడు మా మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, మేము కూడా మాట్లాడుతున్నాము, మేము కూడా ప్రకటిస్తున్నాము అని చెప్పబోతున్నటువంటి ఒకవేళ మీరు ఉన్నట్లయితే, అపోస్తలులు అయినటువంటి పౌలు మాట్లాడిన మాటను గుర్తు చేసుకోండి. గలతీ పత్రికలో ఇదిగో నేనైనను ఆ పరలోకంలో నుండి వచ్చి ఒక దేవదూత అయినను ఒకవేళ ఈ సువార్తను తేకుండా మాట్లాడినట్లయితే, ఇంక వేరే ఏదైనా బోధన తీసుకుని వచ్చి మాట్లాడినట్లయితే, ఆ దేవదూత అయినా కూడా శాపగ్రస్తులు అవుతారు అనేటువంటి ఖండితమైనటువంటి ఆజ్ఞ మనకు అక్కడ పౌలు విధించెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మని యొక్క అవసరం ఏమున్నది? ఒకవేళ వచ్చి కూడా ఏదైనా మాట్లాడతాడు అంటే అది ఏం మాట్లాడినా కూడా చెల్లదు ఇప్పుడు. ఎందుకంటే అపోస్తలులు నిర్ణీతంగా రాసి వెళ్ళారు ఆ పరిశుద్ధాత్మని ద్వారా మాటలన్నింటిని కూడా. కాబట్టి ఈనాడు పరిశుద్ధాత్మని యొక్క అవసరం మనకు లేదు అనే విషయం మనకు తేడా తెలియపరచబడుతున్నది.
0: And by the way, there are some that would say, well, the Holy Spirit helps me not to sin.
1: కొంతమంది ఏమని చెప్తారంటే, పరిశుద్ధాత్ముడు, అగైన్ బ్రదర్, ఇఫ్ హోలీ స్పిరిట్,
0: సమ్ పీపుల్ వుడ్ సే దట్ వెల్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఇన్ మీ అండ్ ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ మీ నాట్ టు సిన్.
1: చూడండి, పరిశుద్ధాత్ముడు నాకు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నన్ను పాపం చేయకోకుండా ఆపుతాడు కదా అని అనుకుంటారు కొంతమంది.
0: Well, here's another scripture. Turn to Acts chapter 5. Acts chapter 5.
1: Apostle Karyamulu 5th adhyayamu.
0: And read verses 1 through 3. Acts 5, 1 through 3.
1: 5th adhyayamu 1 nundi 3 vachanam chadukundam okasari. Ananiyanu oka manushudu tana bharyaina Sapphiratho ekamai polamammenu. Bharya erukane vaadu dani polato వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టాను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నిన్ను నీ హృదయము ప్రేరేపించెను? రైట్.
0: సో వాట్ ఇస్ వర్స్ 3 సే? ఇఫ్ ఐ థింక్ దట్ ద హోలీ స్పిరిట్ డజంట్ అలౌ మీ టు సిన్, అననీయాస్ అండ్ సఫైరా వర్ ఆబ్వియస్లీ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. దే హడ్ బీన్ బాప్టైజ్డ్. They had received the gift of the Holy Spirit, the Holy Ghost. But in verse 3, we see that the Apostle Peter says, you have lied to the Holy Ghost. So the Holy Ghost did not prevent them from sinning. That's not the role of the Holy Ghost. It doesn't prevent me from sinning. And that is a scripture that points that even people who had the Holy Ghost still sinned.
1: చూడండి, చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే నేను పాపం చేయకోకుండా ఉండేవాడిని, నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అని కోరుకుంటుంటారు. నిజానికి పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ కూడా అక్కడ సాతాను అతన్ని ప్రేరేపించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆ సాతానుకు ఆ ఉదయాన్ని అప్పజెప్పినటువంటి వాడుగా సప్పీరాని మనం చూస్తున్నాం, అననీయ అని చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురు ఏమన్నాడు, ఎందుకు అననీయ నీవు పరిశుద్ధాత్ముడు మోసం చేస్తూ ఉన్నావు, ఎందుకు సాతానుకు అవకాశం ఇచ్చావు అని అక్కడ పేతురు అతనిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడిని కూడా మోసం చేసేటువంటి హృదయము సాతానుకు మనం అప్పజెప్తున్నామనే విషయం మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా పాపం చేయలేము కదా అంటే చాలా మంది ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము.
0: All right, so there are a lot of people that want to believe that the Holy Spirit is in them, and they'll say the Holy Spirit helps me with something, but they can't identify what that something is. But again, the main point is that the only way to get the gift of the Holy Ghost is by the laying on of the apostles' hands, and there are no apostles alive today that can do that. The gift doesn't just come automatically. It has to come through the laying on of the apostles' hands. They're all dead. And so we don't have that. The only thing, the remnant of the Holy Spirit is the inspired word of God that the Holy Spirit told these holy men to write. That's what the remnant of the Holy Spirit is.
1: పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ప్రేరేపించి బైబిల్ అంతటిని కూడా లిఖిత పూర్వకంగా పూర్తిగా రాసేసి మన చేతిలో ఉంచాడు. ఇప్పుడు మనం దీన్ని అనుసరించి నడుచుకోవడమే మనకు సరిపోతుంది, కానీ పరిశుద్ధాత్ముడు ద్వారా నేను ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయాలని మనం అనుకోకూడదు.
0: Now, I will tell you, in my other classes, I have lost a lot of students because they believe and they will not give up on their belief that the Holy Spirit is in them and guides them, and they quit listening to my program because of that. So it's very disappointing about that issue, and there is a lot of confusion and a lot of questions about it, but I can only understand it as the Bible helps me to understand.
1: చూడండి, చాలా బాధాకరమైన విషయమే ఇది. అనేక మన సత్యాలు ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు మిస్ అవుతున్నారు చాలా మంది. కానీ సంతోషమైన విషయం ఏంటంటే కొన్ని ఏమైన విషయాలను మనం నేర్చుకుంటున్నాము. But they have will to attend all online class. But in my local area, continuously they attend the prayer meeting in church buildings.
0: Mm-hmm.
1: They singing a song loudly. Then mm-hmm. before time.
0: Right.
1: This time they put the sound loudly.
0: Right. I understand. So
1: they can't able to attend the online class in their mobile.
0: Ah, yeah. Okay.
1: So they tells us reason, telling that reason.
0: Yeah, yeah. Okay. All right. Well, we need to, I know we have a lot of questions. Maybe we need to have one lesson that's just questions. We'll do that one day and answer a lot of questions. But let's wrap up this lesson today, and we'll do that by talking about next week. So next week will be lesson 9, and that's going to be, what is the fellowship of the church? What is the fellowship of the church?
1: Okay. దేవుని చిత్తం అయితే రేపు వారం మనము సంఘం యొక్క సహవాసం అంటే ఏంటో తెలుసుకుందాం. వి నీడ్ టు నో బ్రదర్ దట్ సబ్జెక్ట్.
0: Absolutely, yeah. They
1: don't know love each other. They don't know mm-hmm. what is the fellowship. They don't know what is the church even this.
0: Mm-hmm. So we're going to talk about that. So what fellowship means, who can share in fellowship, and how it's connected to the truth and to the body of Christ. So that should be an interesting study as well.
1: Okay. Thank you, Bill. చాలా మంది దీనిలో వెనకబడుతున్నారు. బ్రదర్ దాసు గారు you pray, brother, and also reminding my situation here in village.
0: Okay, remember you said, okay. All right, okay. Let's pray together.
1: You pray.
0: Father, we are so thankful that we've had this period of time to study thy word.
1: పరలోకం వందన తండ్రి, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ వాక్యమును ఈ విధంగా చదువుకోవడానికి ఇచ్చిన సమయమును బట్టి, అవకాశమును బట్టి.
0: We're thankful that we can study about the church and what you would have us to know about what to do in the church.
1: Tande, meeku kruthagnathalu maa tande, mee sangamu ante emito, sangam yokka panulu emito, vaatlo aa sangam emi panulu cheyalani anni vishayala gurinchi maaku teluputunnanduku meeku kruthagnathalu maa tande.
0: And we hope that the things that we have discussed today have been in accordance with your word and in your will.
1: తండ్రి, మీ చిత్తమును మీ యొక్క వాక్యమును ద్వారా మేము ఈ సంగతులను ఈ రోజు తెలుసుకున్నందుకు మీకు స్తోత్రం తండ్రి.
0: Forgive us of our sins this day.
1: మా తండ్రి, మా పాపములను మీకు అప్పచెప్తున్నాము ఈ రోజు.
0: And help us to remember that we always need to do the things according to your will and not our own will.
1: తండ్రి, మా సొంత నియమములను సొంత నిర్ణయాలను బట్టి మేము నడుచుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా మేము నడుచుకున్నట్లు మమ్మల్ని నడిపించండి.
0: Our brothers and sisters in India have so many questions, Father.
1: మా తండ్రి, భారతదేశంలో ఉన్నటువంటి సహోదర సహోదరులకు అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి మా తండ్రి.
0: And we hope that through the study of your word and through classes such as this that we can help answer those questions so that we can be better Christians before you.
1: మా తండ్రి, మీ ఎదుట మేమందరం కూడా ప్రశ్నల గురించినటువంటి సమాధానాలను తెలుసుకొని మా యొక్క ఆత్మస్థితిని మెరుగుపరచుకున్నట్లు సహాయం ఇవ్వండి.
0: Please bless Brother Ravi as he is there and some of the difficulties that he has sometimes with even teaching in his own house with the distractions. Please bless him, Father, and that those distractions would go away.
1: మా తండ్రి, సహోదరులైన రవి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన తన ఇంట్లోకు వెళ్లి ప్రార్థన కూడుమలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా అతన్ని పోరాడుతున్నారు. మా ఇంట్లో పెట్టుకుంటున్నప్పటికీ కూడా మా వీధికి వ్యతిరేకంగా కార్యములు జరుపుతూ ఉన్నారు మా తండ్రి. వాటి విషయంలో మేము జాగ్రత్త పడినట్లు, వాటి విషయంలో మేము ఇంకా ముందుకు సాగునట్లు మా సహాయం ఇవ్వండి. ఆ వ్యతిరేకతలు ఏమై ఉన్నాయో, అవి ఏవైతే మమ్మల్ని చెడగొట్టాలని చూస్తున్నారో వాటన్నిటిని మీరు కాపాడండి మా తండ్రి.
0: Father, we would also ask a very special blessing upon his wife as she is with child. We ask, Father, that you would bless her and her health and that the baby would continue to grow within her and be very healthy and that very soon that they can have a wonderful child to celebrate.
1: మా తండ్రి, రవికి ఇచ్చినటువంటి భార్యను బట్టి వేడుకుంటున్నాము. అనుకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, అనుకున్నటువంటి గర్భాన్ని బట్టి, ఆ గర్భంలో ఉన్న బిడ్డను బట్టి, ఆయన బిడ్డ ఎదుగుతున్న ఎదుగుదలను బట్టి మీకు వేడుకుంటున్నాము. ప్రతి విషయంలో ఆ బిడ్డకు తోడు కావండి. ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మేమందరం కూడా సంతోషంగా మిమ్మల్ని కనపరిచే విధంగా మమ్మల్ని మార్చండి మా తండ్రి.
0: Please bless all of the people who are here in attendance today and for those who will watch the program later.
1: మా తండ్రి, ఈ క్లాస్ లో ఈ తరగతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే ఈ తరగతిని ఈ యొక్క విధానంలో ఆన్లైన్ లో వేరే ఇదే తరగతిని వేరే ప్రోగ్రామ్ లో వింటున్నటువంటి వారిని కూడా దీవించండి.
0: But especially, Father, we would ask for your blessings upon the gospel preachers who are here to give them the strength and the courage to speak thy word as they study and give them great knowledge of your word so that they will be able to present it to a lost and dying world and to exhort those who are members of the church.
1: మా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సేవకులను, ఈ తరగతిలో పాల్గొన్న ప్రతి సేవకులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించండి మా తండ్రి. ధైర్యంగాను, సంతోషంగాను, నమ్మకంగాను వారి సువార్తను ప్రకటించినట్లు, కొత్త విషయాలను, ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన సత్యములను వారు తెలుసుకొని వాటిని వారు సంఘంలో బోధించుకున్నట్లు వారిని దీవించమని, బలపరచమని, ఆశీర్వదించమని ప్రతిజ్ఞ అనుకుంటున్నాము.
0: Father, please look down upon us in our pitiful state that and have pity and compassion on us.
1: మా తండ్రి, మా పైన మీ దృష్టిని ఉంచండి. మేము ఎదిగినట్లు మా యొక్క పరిస్థితిని పైన మీరు చూపును చూపించి దృష్టిని పెట్టి మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము.
0: And please, Father, accept our thanks for your great love and your great care and concern for us every single day.
1: మా తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క ఆదరణను బట్టి, మీ కృపను బట్టి, మీ ప్రతి దినంలో మమ్మల్ని కాపాడుకుంటున్నటువంటి విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా తండ్రి.
0: We're also thankful, Father, for the precious blood of Jesus Christ.
1: మా తండ్రి, మీ కుమారుని క్రీస్తు ప్రభువాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా తండ్రి.
0: And help us to be grateful every single day for what he has done for us.
1: మా కోసం మీరు ఇచ్చిన ప్రతి దినము బట్టి ఆ రోజు మేము ఏవైతే చిత్తమును జరిగించాలనో వాటన్నింటిని జరిగించినట్లు దీవించండి.
0: Continue to go with us the rest of the day or the rest of the night.
1: మా తండ్రి, మాతో ఎప్పటికీ ఉండండి. ఈ రాత్రిలోనూ, ఈ ఉదయంలోనూ మాకు తోడుగా ఉండండి.
0: and continue your love for us as we love you. These things we ask in the precious name of Jesus Christ.
1: మా తండ్రి ఈ విధంగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామని మమ్మల్ని ఈ విధంగా ప్రేమిస్తున్న విధానం బట్టి ఈ విన్నపములన్నీ క్రీస్తు వారి నామం క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి.
0: Amen.
1: Amen.
0: All right. Very good.
1: Okay, thank you.